ভাষিনী, সুমধুর ভাষিনী, সুখ

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం 102.4 MHz పై ఆకాశవాణి కర్నూల్ FM కార్యక్రమం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 4వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 25వ తేదీ గురువారం శుభోదయం.

देश पुष्प तारा शांति कहीं अलग गंगा।

ఎస్ ప్రత్యేకం ప్రధానంగా ఉన్నారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మనకాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

brindar.

0: మేతవర్క విజయలక్ష్మి శర్మ బృందం ఆలపించిన శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సూక్తి సుధ. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ ఎం పెద్దమతిరెడ్డి గారి సూక్తి సుధ.
1: భగవంతుడు ఉన్నాడని సర్వ వేదములు సద్గురువులు సనాతనం నుంచి చెప్తూ ఉన్నారు. ఎక్కడున్నాడా భగవంతుడు అంటే, అండపిండ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమై మెలుగుచ్చ సందు లేకుండా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని సర్వ వేదములు సద్గురువులు తెలుపుతున్నారు. ఇందుగలడు అందులేడు సందేహం వలదు చెక్కి సర్వోపగతుండి ఎందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్ని వింటే అని ప్రహ్లాదు కూడా హిరణ్యకశిపునితో తెలియజేశాడు. ఆ విధంగా వేదాలు గురువులు చెప్తే భగవంతుడు కృష్ణ పరమాత్మ గీతలో ఈ విధంగా సెలవిచ్చాడు. మయా తథామిదం సర్వం జగదవ్యక్త మూర్తీనాం మత్తు స్థాని సర్వభూతాని నచాహం తేష్వచ్చిత. ఈ సృష్టి స్థితిలయములు అన్ని సర్వభూతములు నాయందే ఉన్నవి, కాని నేను భూతముల ఎందు లేను అన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, భగవంతుడు మనలో లేడని, సర్వభూతముల ఎందు సృష్టి స్థితిలయముల అన్నిటి ఎందును భగవంతుడు లేడని, భగవంతుడులో మనమంతా ఉన్నామని, సృష్టి స్థితిలయములో మనము అంతా కూడా భగవంతుడిలో ఉన్నాము, ఈ ప్రపంచమే భగవంతుని దేహం అన్నట్లు వేదాలు చెప్తున్నారు, గీతలు ఈ విధంగా విమర్శించినాడు. కనుక ఆ భగవంతుని తెలుసుకోవాలంటే మనమేం చేయాలి? భక్తి జ్ఞాన వైరాగ్య తత్వం తెలుసుకోవాలి. భక్తి వైరాగ్యం తత్వం తెలుసుకున్నప్పుడే మనకు భగవంతుడు సన్నిధిగా ఏర్పడతాడు. కనుక భక్తి జ్ఞాన వైరాగ్య తత్వం తెలుసుకుని ముక్తి లభించుకుందురని మానవులకు తెలియజేయడమైనది. కనుక భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. సర్వ జీవుల యందును, సర్వ ప్రాణి యందును, సర్వ మానవుల యందును ఉండేది భగవంత స్వరూపమే, వేరు కాదు. అన్నిటి యందులో భగవంతుడు ఉన్నాడని మనం త్రికర్ణ శుద్ధిగా నమ్మాలి. భగవంతుడనగా అర్థమేమిటి? సమగ్రమైన ఈరత్వము, సమగ్రమైన ధర్మము,

0: సమగ్రమైన యశస్సు, సమగ్రమైన సంపద, సమగ్రమైన జ్ఞానము, సమగ్రమైన వైరాగ్యము, ఈ ఆరు గుణముల సమాహారమే భగవంతుడు అని ధర్మశాస్త్రములు తెలుపుతున్నవి. కనుక ఈ గుణములు కలిగిన భగవంతుణ్ణి ప్రతి మానవుడు తెలుసుకోవాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి. కనుక ఈ జగత్తంతటికి కాంతిని ప్రసాదించే సమర్థుడే భగవంతుడు. ఈ దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలి. దైవం సర్వత్రా ఉండినప్పటికీ దానికి ప్రకృతి తత్వం కలిసినప్పుడే మనకు దివ్యత్వం ప్రకాశిస్తుంది. కనుక వానలు వచ్చినప్పుడు ఇత్తులు నాటకుండినా పంటలు పండుతాయా లేదు, వానలు రానప్పుడు ఇత్తులు నాటితే పంటలు పండుతాయా లేదు. అదేవిధంగా దైవత్వంతో మానవత్వం సంకల్పం కాకుండా మనకు దివ్యత్వం ప్రకాశించదు. అందువల్ల మానవ ప్రయత్నం కూడా అత్యంత అవసరం. మానవునితో కాని పని మహిళన లేదు. మానవుడు ప్రయత్నిస్తే అన్ని చేయగలడు. ఆ దైవాన్ని గుర్తించడానికి ప్రతి మానవుడు ఆశించినప్పటికీ కొంతవరకు సాధన చతుష్టయ సంపత్తిని ఆచరించాలి. సాధన చేయకుండా సర్వత్రా ఉన్న దైవత్వం మనకు సాక్షాత్కరించదు. ఎందుకనగా పాలను తీసుకోండి, పాత్రలో పెట్టుకుని వెన్న ఎక్కడా వెన్న ఎక్కడా అని చూస్తూ ఉంటే పాలు గడ్డగట్టి పాడైపోతాయి, కాని వెన్న సాక్షాత్కరించదు కదా. తద్విధంగానే పాలలో వెన్న ఉన్నది, అదే విధముగా మానవత్వంలో మాధవత్వం ఉన్నది. కాని సర్వ మానవులు మాధవ స్వరూపంగా తెలుసుకోవాలి. వెన్నను మనం పాలలో నుంచి తీయాలంటే ఏం చేయాలి? దాన్ని తోడి వేసి పెరుగుగా మార్చాలి, చిలకాలి. చిలికినప్పుడు సాధన చేసినప్పుడు పైభాగంలో వెన్న అగుపిస్తుంది. ఈ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాలలో నుంచి వచ్చింది వెన్న. వెన్నగా తయారైన తర్వాత మళ్లీ పాలలో వెన్న వేయము, పాలు వేరు వెన్న వేరుగానే ఉంటుంది. తద్విధముగానే మానవంలో నుంచి మాధవత్వం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రత్యేకంగా జీవన్ముక్త పురుషుడు ప్రత్యేకంగా ఉంటాడు. కనుక భగవంతుడు ఈ విధంగా ఉన్నాడని, నీవు తప్ప భగవంతుడు వేరే లేడని త్రికండ శుద్ధిగా నమ్మి మానవుడే మాధవుడు నరుడే నారాయణుడనే భావనతో ఆచరించాలి. భగవంతుడు ప్రత్యేకంగా ఉన్నాడని పూజించి ఆరాధించవద్దు. దైవం నీయందున్నాడు, నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎప్పుడైతే సరైన సాధన సద్గురువు ద్వారా తెలుసుకుని ఆచరించే అనుభవాన్ని పొందుతావో దైవం నీయందే ఆవిర్భవించి నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాడు.
1: సూక్తి సుధ విన్నారు ఆకాశవాణి కన్నడ కేంద్రం.

వ్యవసాయ అలాగే ఉద్యాన రంగాల్లో ప్లాస్టిక్ పరికరాల వినియోగ ఆవశ్యకత మన దేశంలో 1970 దశకం నుండి ప్రారంభమైంది. ఇవి ఇనుము, ఉక్కు మొదలైన పరికరాలతో పోలిస్తే తేలికగా ఉండి ఎక్కువ రోజులు మన్నిక కలిగి తక్కువ ధరకు లభిస్తున్నందువల్ల, అలాగే వాటి నిర్వహణ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల రైతులలో మంచి అవగాహన కలిగి వీటి వాడుక రోజురోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వాణిజ్య సరళీకృత విధానాలను అనుసరించి వివిధ దేశాలతో పోటీ ఎదుర్కోవాలంటే మనం కూడా అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పండించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి గాను ప్లాస్టిక్ వాడకం ఎంతో ప్రాచుర్యం పొందింది. వీటి వలన నీటి ఆదాతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా చూసి నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు. అలాగే పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితుల్లో కూడా పంటను పండించవచ్చు. ఇంకా పంట నిల్వకు కూడా వీటి పాత్ర ఎంతో ఉంది. కనుక ప్లాస్టిక్ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మానవుని దైనందిన జీవిత అవసరాలకు ఎంతో తోడ్పాటు అవుతున్నవి. సూక్ష్మ సాగునీటికి తోడ్పడే బిందు అలాగే తుంపర సేద్య పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్కు వాడే షీట్లు, హరిత గృహాలకు అలాగే లోటెన్నల్స్కు వాడే పైకప్పు షీట్లు, షేడ్ నెట్లు, అలాగే వడగండ్లను నిరోధించే నెట్లు, చెరువులు, కుంటలు అలాగే కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్మ్లు, నీటిపారుదలకు ఉపయోగించే పైపులు, గొట్టపు బావులు, కేసింగ్ పైపులు, సస్యరక్ష

చిన్న పరికరాలు, ప్లాస్టిక్ నీటి తొట్టిలు, గాదెలు, పూల కుండీలు, ఎరువుల సంచులు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు, అలాగే పండ్ల ప్యాకింగ్ సంచులు మొదలైనవి. వ్యవసాయ అలాగే ఉద్యానవన సేద్య విభాగాల్లో ప్లాస్టిక్స్, బిందు అలాగే తుంపర సేద్యాలతో పాటు మల్చింగ్, హరిత గృహాలు అలాగే కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్మ్లు ఎంతో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్దతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు అలాగే చిన్న చిన్న గులకరాళ్లు మొదలైనవి వాడేవారు. కాని వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో ఉన్నందువల్ల, అలాగే వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభాలను చూసినట్లయితే, మొక్కల చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ రకాల పరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్దతిలో కలిపి వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. సూక్ష్మరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరగక 85% వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. పారదర్శక ఫిల్మ్లను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కీటకాదులను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అని అంటారు. నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరలోనికి వెళ్లకుండా నివారించడం వల్ల, అలాగే కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందులు ఆవశ్యకత తగ్గి ఎరువులు అలాగే క్రిమి సంహారక మందుల ఆదా జరుగుతుంది. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. మొక్కలకు వాటి జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి, వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలికి పొరలో నుండి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంటకాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. కావున మల్చింగ్ ఆరుతడి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మల్చి షీట్లు అతినీల లోహిత అలాగే పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయన శుద్ది ద్వారా తయారు చేయడం వల్ల వీటి మన్నిక కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగు అలాగే రెండు వైపులా వేరువేరు రంగులు గలవి కూడా లభిస్తాయి. నలుపు, తెలుపు, నలుపు, పసుపు అలాగే నలుపు, వెండి రంగు గలవి. ఒక్కొక్క రంగు షీటు ఒక్కొక్క పంటకు అలాగే వివిధ కాలాలలో ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు టమోటోలో ఎరుపు, నలుపు అలాగే ఆకుపచ్చ మల్చి షీటు వాడటం వల్ల తెలుపు, వెండి రంగు అలాగే పారదర్శక షీట్ల కంటే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే సిమ్లా మిర్చిలో ఎరుపు రంగుది తెలుపు రంగు కంటే, క్యాలీఫ్లవర్లో నలుపుది తెలుపు రంగు కంటే, అలాగే క్యాబేజీలో పసుపు రంగుది ఆకుపచ్చ రంగు కంటే అధిక దిగుబడులు వస్తాయి. కొబ్బరి చెట్లకు వెండి రంగు మల్చి షీట్లను కాండానికి తొడిగితే మువ్వ పురుగు తాకిడిని నివారించవచ్చు. అదేవిధంగా వేసవి కాలంలో
తెలుపు రంగు షీటును

0: శీతాకాలంలో నలుపు రంగు సీటును వాడాలి. మొక్కల గింజలు మొలకెత్తడానికి పలుచటి నలుపు రంగు మల్చింగ్ షీట్లను వాడాలి.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ. साथ ही इसका प्रसारण दूरदर्शन के नेशनल, न्यूज, डीडी भारती, डीडी इंडिया, डीडी उर्दू और डीडी किसान चैनल पर भी किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात.

ఇంతటితోనటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కాస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బే. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమాపేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమాపేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా

భద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలు ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండా డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదాలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు.

0: అనంతరం హోస్పేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదాలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్దవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకు సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో కావాలి. త్వరగా జలజీవన్ మిషన్ కు సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. ఎగురవాయర్ అనేది ఒక సంజీవుని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి ఎగురవాయర్ ద్వారా ఈ జిల్లాలో మల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయటపడేటటువంటి అవకాశం ఉంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులు కారణాలు చికిత్స గురించి డాక్టర్ బి రవీంద్రబాబు గారితో పరిచయం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ఈ ఉదయం 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక అభిరుచి కార్యక్రమంలో ఉదయం 8:35 మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి వింటారు, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాల్లో ప్రసారమవుతాయి, అనంతరం 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఈ సాయంత్రం 5:00 మహార్ణవం సృజనాత్మక రూపకం వింటారు. రచన సమర్పణ శ్రీ ఈమనే కృష్ణశాస్త్రి, సహకారం శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు ఉంటారు. ఈ సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 సినీ గీతం. ఇక 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2027 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆఫ్ ట్యూబ్ వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పద్ధతుల గురించి చిన్నటేకూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఇ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి. అనంతరం 7:45 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2027 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆఫ్ ట్యూబ్ వింటారు. ఇక 7:45 వికసిత భారత కార్యక్రమం న్యూసన్ ఎయిర్ యాప్లో వింటారు ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:40 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ క్రికెట్ కప్ 2027 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం అలనాటి మధుర గీతాలు వింటారు. ఇక ఈరోజు రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి

ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసారమయ్యే ఈనాటి ప్రసార వివరాలు ఇప్పుడు వినండి. అంగడి శివప్రసాద్ ఆలపించిన లలిత గీతం.

అంగడి శివప్రసాద్ ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నభిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో

0: దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartula Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలార్డో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో

0: జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతిరేఖలు.

0: ఈనాటి కాంతరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులు, కారణాలు, చికిత్స, ఎయిమ్స్ గురించి డాక్టర్ బిఏ రవీంద్రబాబు గారితో పరిచయం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకుందాం. 8 జిల్లాల పరిధిలోని సర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నెల్లూరు జిల్లాలో గురువారం జరగనుంది. అంటే ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ హాజరు కానున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ బదులు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎన్యూమరేషన్ ఫారాలు, పంపిణీ, మ్యాపింగ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో కర్నూలు జిల్లాకు పెద్దపీట వేసిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 13 కారిడార్లలో ఓర్వకళ్లకు స్థానం కల్పించటం జిల్లాకు దక్కిందని గౌరవమన్నారు. ఈ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఓర్వకళ్లలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయన్నారు. కర్నూలు బళ్ళారి జాతీయ రహదారిని పూర్తి చేస్తే పారిశ్రామికంగా రవాణా సౌకర్యానికి దారులు సుగమం అవుతాయన్నారు. జొన్నగిరిలో గోల్డ్ మైన్ ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంతాన్ని స్వర్ణగిరిగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది అని అన్నారు. ఖైదీలు జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం ఆళ్లగడ్డలోని ఉప కారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ జైలులు ఖైదీలకు అందుతున్న బోధన, వైద్య సదుపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరికైనా న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేకుంటే న్యాయసేవ సంఘం ద్వారా ఉచిత న్యాయసేవను ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

జిల్లాలో ఆదాయ పెంపులో నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించడానికి కృషి చేయాలని జేసీ సూరజ్ ధనుంజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆదాయ పెంపునకు ప్రతి శాఖ అధికారులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని రాణించాలన్నారు.

నగర సుందరీకరణను దెబ్బతీస్తే చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓవలేసు హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో గోడలపై ఉన్న పోస్టర్లను దగ్గరుండి తొలగించారు. అనంతరం బుధవారపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని కూడళ్లలో డివైడర్ల మధ్య స్తంభాలపై గోడలపై రాజకీయ పార్టీలు, మత సంస్థలు, ప్రైవేటు సంస్థలు, బ్యానర్లు, సినిమా పోస్టర్లు అతికించటం వల్ల లక్షలాది రూపాయలతో చేపట్టిన సుందరీకరణ పనులు దెబ్బతింటాయన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల వద్ద బ్యానర్లు అడ్డుగా ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో విచారణకు అవసరమైన కెమెరా దృశ్యాలు దొరకకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దీనిని ఎవరైనా అతిక్రమించి నగర సుందరీకరణ పనులకు భంగం కలిగిస్తే మున్సిపల్ కౌన్సిల్ సిఆర్ఎం 78 ప్రకారం భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై రైతులు దృష్టి పెట్టి పంటలను సాగు చేయాలని గూడూరు మండల వ్యవసాయాధికారి దస్తగిరి రెడ్డి అన్నారు. బుధవారం గూడూరు మండలంలోని కే నాగలాపురం ఏవో ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కర్నూల వారి సౌజన్యంతో ముందస్తు అభ్యసన గుర్తింపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఆర్పి ఏవో సునీత హాజరై మాట్లాడారు. రైతులకు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, పురుగులు పట్ట, పంట మార్పిడి పద్ధతులు, అంతర మిశ్రమ పంటల, తక్కువ కాల వ్యవధి కలిగిన పంట రకాలు వేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు తక్కువ మోతాదులో వేసుకోవాలని చెప్పారు. ఏవో దస్తగిరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతుందని, అంతర పంటలు, తక్కువ కాల వ్యవధి పంటలు వేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్టెతో అధిక లాభాలు సాధించవచ్చునని సిబెలగల్ మండల వ్యవసాయాధికారి మల్లేష్ కుమార్ అన్నారు. బుధవారం సిబెలగల్ మండలంలోని నదీ తీర గ్రామాలైన తిమ్మదొడ్డి, సంగాల, గుండ్రవులతో రైతులకు పచ్చిరొట్టెపై అవగాహన కల్పించారు. రైతులు ఖరీఫ్లో వరి సాగుకు ముందు 40 రోజుల ముందుగా జిలుగును పెంచుకోవటానికి, వరి మళ్లను దుక్కి చేసి వదులుతూ జిలుగును పెంచుకోవాలన్నారు. ఈ జిలుగును మడి దున్నే సమయంలో ఏపుగా పెరిగిన పచ్చిరొట్టె కలిపి దుక్కిలో సాగు చేస్తారు. దుక్కిలో సాగు చేసిన మడిని దాదాపు 20 రోజులు బాగా మడిలో నీళ్లు వదిలి మగ్గ పెట్టడంతో భూసారం పెరిగి సారవంతంగా మారి రైతులకు అనువుగా ఉంటుందని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఒలింపిక్ డే వేడుకల్లో భాగంగా బుధవారం స్థానిక డిఎస్సి అవుట్డోర్ స్టేడియంలో క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మాంటిసోరి పాఠశాలలో బాక్సింగ్ పోటీలు, కబడ్డీ పోటీలను జిల్లా ఎస్పీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు గుండపల్లి సురేందర్, ఖోఖోను హాకీ అసోసియేషన్ ప్రతినిధి సాదరి దురేష్, దాసరి

0: సుధీర్ బాస్కెట్బాల్ను ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామంజనేయులు ప్రారంభించారు. ఇవి ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మహిళల్లో వచ్చేటువంటి వివిధ క్యాన్సర్ వ్యాధులు, కారణాలు, చికిత్స, ఎంసెం గురించి డాక్టర్ బి రవీంద్ర బాబు గారితో పరిచయం.
5: డాక్టర్ రవీంద్ర బాబు గారు మన దేశంలోనే ప్రముఖమైనటువంటి వైద్య విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసి గత 7 సంవత్సరాలుగా సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్గా మన కర్నూలులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచేరిలోను, అలాగే ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలోను తమ యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శిక్షణలు అమెరికాలో కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 17 సంవత్సరాల వైద్య విద్య అనంతరం 7 సంవత్సరాల పాటు మన కర్నూలులో తమ యొక్క సేవలు అందిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి క్యాన్సర్లకి కారణాలు ఏంటి, ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత మరి ఏ రకమైనటువంటి వైద్య సహాయం పొందాలి, అలాగే ఏ రకమైనటువంటి చికిత్స తీసుకోవాలి, చికిత్సలు ఏ రకంగా ఉన్నాయి, మరి క్యాన్సర్ వచ్చినందువల్ల మరి ఎక్కువ ఇబ్బంది మామూలుగా దీన్ని ఏమంటారు ఒత్తిడికి గురి కాకుండా మరి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మరి సాధారణటువంటి వ్యక్తుల్లాగే ఏ రకంగా మరి పూర్తి కాలం జీవించవచ్చనే విషయాలను కూడా వారు మనకు తెలియజేస్తారు. వారి నుంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవీంద్ర బాబు గారు.
6: నమస్కారం.
5: ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో సాధారణంగా వచ్చేటువంటి క్యాన్సర్లు రెండు, రొమ్ము క్యాన్సరు, అలాగే రెండోది ఏంటంటే గర్భాశయ కంఠ క్యాన్సర్ అంటాం, అంటే సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం.
6: అవునండి.
5: ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం చూసినట్టయితే దీనికంటే కూడా ముందుగా అసలు మహిళల్లో ఈ క్యాన్సర్స్ అనేవి ఏ రకంగా ఉంటాయో తెలియజేస్తారు, అంటే సాధారణ ప్రజానీకంగా అవగాహన కోసం ఈ క్యాన్సర్స్ అనేది మహిళలకి ఏ రకమైన సంబంధం తెలియజేస్తారా?
6: అంటే క్యాన్సర్స్ అనేది మహిళలకంటూ ప్రత్యేకంగా సంబంధం అంటూ ఏం లేదు. క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు, మహిళలకైనా పురుషులకైనా రావచ్చు. అది కణ విభజన నియంత్రణ లేకుండా జరిగి కణతుల్లాగా ఏర్పడి అవి రక్తనాళాల ద్వారా వేరే అవయవాలకు వ్యాపించి ఆ అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. సో ముఖ్యంగా మనం మహిళల్లో చూసుకుంటే రొమ్ము క్యాన్సరు, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం అంటాము, ఈ రెండు క్యాన్సర్లు మనం ఎక్కువగా చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది, సర్వైకల్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గురించి మనము అనుకున్నట్లయితే, రొమ్ము క్యాన్సర్ అనేది సాధారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మన శరీరంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. కొంతమంది ఆ వివాహం అనేది లేటుగా చేసుకోవడం కానీ, పిల్లలు 30 సంవత్సరాల తర్వాత కనడం కానీ, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం కానీ, అలాంటి అసలు పెళ్ళే చేసుకోవడం, అవివాహితగా ఉండడం వల్ల కూడా ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాము. ఇలాంటి మెడికేషన్ వల్ల కూడా ఆర్టిఫిషియల్గా మనం ఆ హార్మోన్ని శరీరంలో ఎక్కువ చేసినట్లు అవుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళు, లేదా అధిక బరువు ఉండి వ్యాయామం సరిగా చేయకుండా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
5: అయితే డాక్టర్ గారు, జీవన శైలి వల్ల కూడా, అంటే ఉదాహరణకి చాలామంది చెప్తుంటారు అంటే ఎక్కువ బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల, లేదంటే ఇతరితర వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు వల్ల, ఇంకా వాళ్ళు పనిచేసేటువంటి పరిసరాల వల్ల, అంటే చాలా రకాలుగా కూడా జీవన శైలి వల్ల కూడా ఈ క్యాన్సర్లు రావడానికి, అంటే రొమ్ము క్యాన్సర్ లాంటిది రావడానికి అవకాశం ఉంది అని సాధారణ ప్రజానీకంలో ఒక అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు నిజం? దీనికి అంటే జీవన శైలికి వచ్చే రొమ్ము క్యాన్సర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయట?
6: అంటే జీవన శైలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన

0: అట్లా దుస్తుల వల్ల ఏమీ సైంటిఫిక్గా లేదు మనకింతవరకు. కాకపోతే ఆ జీవనశైలిలో ఒత్తిడి అని మనం చూసుకోవచ్చు. పని ఒత్తిడి కానీ, నిద్రలేమి కానీ, లేదా సరైన ఆహారం పోషకాలు తీసుకోకపోవడం కానీ, అలాంటి కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. అది మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎప్పుడైనా ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువ ఉంది, నిద్రలేమి ఉంది, తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకొని పోషకాలు తగ్గిస్తాము, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు క్యాన్సరు, ఇతర జబ్బులు అనేవి మనకు శరీరంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ కూడా ఒక కారణం.
1: అయితే ఇక్కడ ఇది రొమ్ము క్యాన్సర్ అనేది గుర్తించడం ఎలాగంటారు? సాధారణంగా లక్షణాలు ఏమైనా ఉంటాయంటారా?
0: ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు చాలా సులభం అండి గుర్తించడము. రొమ్ములో ఒక గడ్డలాగా ఏర్పడము, చేతికి గడ్డ తగలడం కానీ, లేదా రొమ్ము ఆకృతిలో కానీ పరిమాణంలో కానీ మార్పు రావడం, ఒకదానికి ఒకదానికి తేడా ఉండడం, ఒకటి పెద్దగా ఉండడం, ఒకటి చిన్నగా ఉండడం, లేదా ఒక సైడ్ వాపు ఉండడము అలాగైనా ఉంటుంది, లేదా చర్మం ముడుచుకొని పోయిండడం, కణితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చర్మం లోపలికి పోయిండడం అన్న బయటికి వచ్చడం అన్న జరుగుతుంది. అలాగే చనుమన అనేది ఉంటుంది, దాంట్లో నుంచి ఏదైనా స్రవం, నీరు కానీ రక్తం కానీ అలా రావడం, అది తనంత తానే ఏ ఒత్తిడి లేకుండా ఒత్తకుండా కూడా స్రవం రావచ్చు. లేదా చనుమన అనేది ఇంతకు ముందున్న దానికంటే ఆకృతి మారడం, లోపలికి చొచ్చుకొని పోయిండడం, ఆబ్వియస్గా పుండుగా ఏర్పడడం అనేటివి రొమ్ము క్యాన్సర్ కొన్ని లక్షణాలు. రొమ్ము అనేది బాహ్య ప్రపంచానికి అంటే బయట ఉన్న అవయవం కాబట్టి దాన్ని సులభంగా మహిళలు గుర్తించవచ్చు. కణితి చిన్నగా ఉన్నప్పుడే ప్రాథమిక దశలోనే వచ్చి మన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: అయితే ఇక్కడ సాధారణంగా ఈ రొమ్ము క్యాన్సర్ రావడానికి కానీ ఒక వయసు అంటే ఏమైనా ఉందంటారా? అంటే ఈ వయసు నుంచి ఈ వయసు వరకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా పెళ్ళి కాకపోవడం కూడా కారణం అన్నట్టుగా, పెళ్ళి కాకపోవడము లేదంటే పెళ్ళి అయిన వాళ్ళలో కూడా ఎక్కువ అవడము, ఎక్కువ రావడము, అంటే ఈ రకమైన వయసుకి ఈ రొమ్ము క్యాన్సర్ కొన్ని సంబంధం గురించి తెలియజేస్తారా?
0: ఇప్పుడు 3 దశాబ్దాల ముందు మీరు చెప్పినది వర్తించేది. ఇంతకుముందు మేము 50 సంవత్సరాల తర్వాతనే రొమ్ము క్యాన్సర్ను చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల ఈవెన్ 30 సంవత్సరాలు కానీ, 25 సంవత్సరాల వాళ్ళు, కొంతమంది పెళ్లి కానీ వాళ్ళు కూడా మేము రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. సో దీన్ని బట్టి మనం జీవనశైలి ఎంతగా ఈ వ్యాధి ప్రాబల్యానికి ఇంపార్టెంట్ ముడిపడిందో మనం అర్థం చేసుకోవచ్చు.
1: అయితే ఇక్కడ రొమ్ము క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటారు, ఏ రకమైన పరీక్షలు చేయించుకుని దాన్ని ఇది క్యాన్సరు అనేది కన్ఫర్మేషన్ అంటారు, దాన్ని నిర్ధారించుకుని తర్వాత మళ్ళీ వైద్య సహాయం తీసుకోవాలి?
0: నిర్ధారణ అనేది చాలా సులభం అండి. నిర్ధారణ చేయడానికి ముఖ్యంగా మనం స్కానింగ్, ముఖ పరీక్ష అంటే బయోప్సీ చేస్తాము రెండు, ఒకటి అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ అని రొమ్ముకి సంబంధించిన స్కానింగ్లు రెండు చేస్తాము. దాంట్లో కణితి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ సైజులో ఉంది అనేది ఏ పరిమాణంలో ఉంది తెలుపుతుంది. దాని తర్వాత ముఖ పరీక్ష అంటాం, ఆ గడ్డలో నుంచి చిన్న సూది ద్వారా నొప్పి తెలియకుండా, కోత కూడా లేకుండా, కుట్టుపడకుండా ముఖ పరీక్ష చేయవచ్చు. ఆ ముఖ పరీక్ష ఒక 3 రోజుల్లో మనకు రిపోర్ట్ వస్తుంది. చాలా ఖర్చు లేకుండా సులభంగా ఒక 500 రూపాయల లోపలనే ఈ 2 పరీక్షలు మనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఎక్స్రే స్కానింగ్ చేసిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత చికిత్సా విధానం కూడా చాలా సులభంగానే ఉంటుంది. చాలామంది చికిత్సా విధానానికి లేదా ఈ పరీక్షలకే భయపడి ముందుకు రారు, అవగాహన బయట బీడియంతో కానీ సిగ్గుతో కానీ చెప్పరు, అందువల్ల లేట్ స్టేజ్లో వస్తున్నారు. సో చికిత్సా విధానం ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది, ఒకటి ఆపరేషన్ శస్త్రచికిత్స, ఇంకోటి కీమోథెరపీ, ఇంకోటి రేడియోథెరపీ. మనం ప్రాథమిక దశలో గుర్తిస్తే శస్త్రచికిత్సతోనే దాన్ని నయం చేయవచ్చు, మిగతా 2 ట్రీట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కణితి కొంచెం పెద్దగా ఉంది, ప్రాథమిక దశ కాకుండా మధ్యమ పరిస్థితిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కీమోథెరపీ, రేడియోథెరపీ అని రెండు కలిసి శస్త్రచికిత్స కూడా చేస్తాము. సో ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సరు అనేది 90% వరకు, మనం 3వ స్టేజ్లో ఉన్నా కూడా 90% వరకు దాన్ని నియంత్రించవచ్చు ఖచ్చితంగా.
1: తర్వాత డాక్టర్ గారు, మరొక ముఖ్యమైనటువంటి క్యాన్సర్ మహిళల్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్ అంటాం, అంటే గర్భాశయ కంఠానికి వచ్చేటువంటి క్యాన్సర్ అనేది, మరి ఇది ఏ సందర్భాల్లో వస్తుంది తెలియజేస్తారా?
0: ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కంటే భిన్నమైనది. దీనికి కారణం వచ్చేసి ఒక ఇన్ఫెక్షన్ అనేది, హెచ్పీవి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని ఖచ్చితంగా నిర్ధారించబడింది. సో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ నివారిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ నివారించవచ్చు. ఇది మామూలుగా లైంగికంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో వచ్చే క్యాన్సర్, అంటే ఒక 25-30 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ఎవరికైనా రావచ్చు, అంటే వయసు పైబడే కొద్ది రావచ్చు, కాకపోతే ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా దీనివల్ల వాళ్ళకి తెల్లమైల కానీ ఎర్రమైల కానీ అనే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. బికాజ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అక్కడ నుంచి స్టీములాగా తెల్లమైలలాగా బయటకు వస్తూ ఉంటుంది. అలాగే రక్తస్రావం, నెల నెల వచ్చే రక్తస్రావంలో మార్పులు రావచ్చు. ఆ మార్పు అనేది ఎక్కువ రావచ్చు, మధ్య మధ్యలోనే రావచ్చు. ఇంకొకటి, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు నొప్పి కలగడం, అలాంటివి కలుగుతూ ఉంటాయి. ఈ లక్షణాలు అనేవి ప్రాథమిక దశలో వచ్చేస్తాయి. సో ఈ లక్షణాలను కనుక వాళ్ళు అర్థం చేసుకొని నిపుణుల దగ్గరకు వస్తే ప్రాథమిక దశలోనే దీన్ని చికిత్స చేయొచ్చు. సో ఈ చికిత్స చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నడుము నొప్పి కానీ వెన్ను నొప్పి కానీ కాళ్ళ వాపులు కానీ తర్వాత మలమూత్ర విసర్జనలో ఇబ్బందులు కానీ లేదా మలమూత్రాలు తెలియకుండా పోవడం అట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అని అంటాము దాన్ని. ఆ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా సరే దీనికి చికిత్స విధానాలు శస్త్రచికిత్స రేడియోథెరపీ ద్వారా ఖచ్చితంగా

0: దీన్ని నియంత్రించవచ్చు.
1: డాక్టర్ గారు, మరొక ముఖ్య అంశం ఏంటంటే, మీరు ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా, హెచ్పివి వైరస్ ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. అంటే అది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఏ రకమైనటువంటి మార్గాల ద్వారా సోకే అవకాశం ఉందంటారు? సాధారణంగా అది మనకి అంతర్గతమైన అవయవాలకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, అది మనం కనుక్కునేది కష్టం. కాబట్టి దానికి వచ్చేటువంటి ప్రధాన కారణాలు ఏంటారు? ఆ వైరస్ శరీరంలో ప్రవేశించేటువంటి ప్రధాన మార్గాలు, కారణాలు ఏంటంటారు?
0: ప్రధాన మార్గాలు వచ్చేసి లైంగిక చర్య ద్వారానే అవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సో లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు ప్రొటెక్షన్, ఇప్పుడు అరక్షిత శృంగారం కాకుండా రక్షిత శృంగారాన్ని పాల్గొనడం వల్ల, తర్వాత మల్టిపుల్ పార్ట్నర్స్ అంటాం, అంటే చాలామంది పార్ట్నర్స్ ఉంటారు, చాలామందితో లైంగిక చర్యలో పాల్గొనకూడదు, అది ఒకటి. లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత పరిశుభ్రత, శరీర శుభ్రతను మెయింటైన్ చేయాలి మనం. అలాగే స్త్రీలు ఇంకొక రెండు విషయాల్లో కూడా శుభ్రత పాటించాలి. అది నెల ముట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శుభ్రత మెయింటైన్ చేయాలి. తర్వాత యూరిన్, మలమూత్రాలు విసర్జన, బాత్రూమ్ పోయినప్పుడల్లా శుభ్రత పాటించాలి. ఇలా శుభ్రత పాటించడం వల్ల, శరీర శుభ్రత పాటించడం వల్ల వైరస్ ఒకవేళ సోకినా కూడా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అందువల్ల ఇన్ఫెక్షన్ అనేది లోపల ఉండదు, దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
1: అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ని మహిళలకి ఎక్కువ సోకింప చేయడంలో, అంటే వాళ్ళకి ఎక్కువ వ్యాపం చేయడంలో పురుషుల యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే పురుషులు కూడా జాగ్రత్త పడాలంటారా?
0: పురుషులు కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు పురుషుల్లో కూడా హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి. వారికి కూడా పీనైల్ క్యాన్సర్, అంటే అంగంకి కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగే మలమూత్ర, ఏనల్ క్యాన్సర్ అంటాం, మలమూత్ర విసర్జన ద్వారానికి కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పురుషులు కూడా, ఎక్కువ మంది లైంగిక పార్ట్నర్స్ ఉండకూడదు, వాళ్ళు కూడా ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో ముఖ్యంగా వీటిని నివారించడం అనేది చాలా సులువు. సో రెండే రెండు మార్గాలు ఉన్నాయి మనకు. ఒకటి, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు మనము ప్రొటెక్షన్ తీసుకోవడం కాండం ద్వారా, పరిశుభ్రత మెయింటైన్ చేయడము. ఇంకోటి వ్యాక్సిన్ అనేది ఉంది, టీకా వేయించుకోవడము. పెళ్లి కాని స్త్రీలు బహిష్టు అయిన తర్వాత, అంటే 13 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల లోపల ఆడపిల్లవాళ్ళు ఈ టీకా, హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకుంటే, ఇది 3 దఫాలుగా వేస్తారు, వేసుకుంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్షన్ పొందవచ్చు.
1: అంటే ఈ టీకా ఏదైతే హెచ్పివి వైరస్ సంబంధించిన టీకా వేయించుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు దీనికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ అనేది, అంటే రోగ నిరోధక శక్తి వస్తుందంట?
0: ఇది జీవితాంతం వస్తుంది ఈ టీకా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం చిన్నప్పుడు టీబీకి కానీ, పోలియోకి కానీ, తర్వాత ధన్వంతరి టీటీ అంటాము, అవన్నీ వేసుకున్నాము, ధనుర్వాతం దానికి వేసుకున్నాము. సో అది జీవితాంతం వస్తాయి. సో ఈ క్యాన్సర్ కూడా 3 టీకాలు వేసిన తర్వాత జీవితాంతం ప్రొటెక్షన్ లభిస్తుంది మనకు.
1: బాగుందండి. అయితే ఇప్పుడు మనము ఏదైతే ఉందో రొమ్ము క్యాన్సర్ గురించి, తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రెండింటికి ఒకే రకమైనటువంటివి ఉండొచ్చు. మరి దీంట్లో సర్జికల్గా ఏ రకమైనటువంటి, అంటే శస్త్రచికిత్స ద్వారా ఏ రకమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నట్టు తెలియజేస్తారా?
0: ఇప్పుడు శస్త్రచికిత్స వస్తే రొమ్ము క్యాన్సర్లో చాలా ముందుకెళ్ళాం మనము. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గడ్డ వచ్చినప్పుడు ఆ అవయవం తీసేస్తే స్త్రీలు అనేది బయటికి వెళ్ళడానికి కానీ, సోషల్గా మూవ్ అవ్వడానికి కానీ కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. ఒక అవయవం లేకుంటే మనకు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఫ్రీగా మూవ్ కాలేము. సో అవయవం తీసేసిన తర్వాత అవయవాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా రీకన్స్ట్రక్షన్ చేయవచ్చును. అలాగే గడ్డ మొత్తం తీయకుండా, రొమ్ము మొత్తం తీయకుండా గడ్డ మాత్రమే తీసి ఇబ్బంది లేకుండా ఆ అవయవాకృతిని కాపాడుకునే టెక్నిక్స్ మనం శస్త్రచికిత్సలో ఇంప్రూవ్ చేసుకున్నాము గత 20 సంవత్సరాల్లో. అలాగే సర్వైకల్ క్యాన్సర్లో చూసుకుంటే గర్భసంచిని కూడా మనము రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా తీయవచ్చు.
1: డాక్టర్ గారు, అంటే కీమోథెరపీ అని కూడా ఈ మధ్య తరచుగా చేస్తున్నారు, అంటే ఏ దశలో కీమోథెరపీ అనేది చేస్తారు, ఏ దశలో సర్జికల్ శస్త్రచికిత్స ద్వారా చికిత్స అనేది చేస్తారంటారు?
0: ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే కదా, ప్రాథమిక దశ 1వ స్టేజ్లో ఉంటే శస్త్రచికిత్స సరిపోతుంది. 2వ దశ నుంచి మనము శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ అనేది తీసుకుంటే 1వ దశలో సర్జరీ సరిపోతుంది, ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ లేదు. 2వ దశ 3వ దశ వచ్చేటప్పటికి సర్జరీతో పాటు రేడియేషన్ అని తీసుకుంటాము. ఇక్కడ కీమోథెరపీ అనేది వాడము, కీమోథెరపీ అనేది రేడియోథెరపీలో వాడదు, అది బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనే వాడతాము.
1: అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన సందేహం ప్రజలందరికీ ఉండేటువంటిది ఏంటంటే, రొమ్ము క్యాన్సర్ కానీ అసర్ చేస్తే దానికి దగ్గరలో ఉన్నటువంటి వేరే ఇతర అవయవాలు కూడా, ఉదాహరణకి ఆ రొమ్ముకి దగ్గరగా ఉండేటువంటి ఇతర మామూలుగా ఊపిరితిత్తులకు కానీ, లేదంటే లోపల ఉన్నటువంటి దగ్గరలో ఉండే అవయవం కానీ, వాటికి ఏమైనా ఈ క్యాన్సర్ అనేది సోకే అవకాశం ఉందంటారా దగ్గర అవయవాలకి? ఉదాహరణకి చూసినట్టయితే మనకి సెరవేకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా ఆ దగ్గర ప్రాంతంలో ఉండేటువంటి ఓవరీస్కి కానీ, ఇంకా లేదంటే ఇతర అవయవాలకు కానీ
0: ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ లక్షణమే అది, నియంత్రణ లేకుండా పెరగడం, అలాగే రక్తనాళాల ద్వారా వేరే అవయవాలకు సోకడం అనేది క్యాన్సర్ యొక్క లక్షణం. సో అది లక్షణం వల్ల రొమ్ము దగ్గర ఉన్నది చంకకు వెళ్ళొచ్చు, ఊపిరితిత్తులకు వెళ్ళొచ్చు, అలాగే అది మెదడుకు కూడా వెళ్ళొచ్చు, కాలేయంకి వెళ్ళొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అని తీసుకుంటే అక్కడ పక్కన మనకు మలమూత్ర ద్వారాలు ఉంటాయి, యూరినరీ బ్లాడర్ అండ్ రెక్టం అంటాం, మలమూత్ర ద్వారాలు ఉంటాయి ముందు వెనుక, ఆ వాటికి అత్తుకోవడము, తర్వాత వాటికి లోపలికి వెళ్ళి రక్తస్రావం కానీ మలమూత్రాలు తెలియకుండా పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అవగాహన పెంచుకొని, లక్షణాలు ముందుగా తెలుసుకొని ప్రాథమిక దశలో రావడానికి

0: ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నివారణ చర్యలు, ముందుగా మాట్లాడుకున్నప్పుడు రొమ్ము క్యాన్సర్కు మ్యామోగ్రఫీ అనే ఒక ఎక్స్రే ఉంది, తర్వాత రొమ్ము స్వీయ పరీక్షలోనే ఉన్నాయి. ఈ రెండు మహిళలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం వల్ల, నిపుణులను సంప్రదించడం వల్ల ఖచ్చితంగా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి మనం ముందుగా అనుకున్నట్లు నివారణకు టీకా అనేది ఉంది. సో 13 నుంచి 25 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు, మహిళలు ఈ టీకా వేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి నివారించుకోవచ్చు. 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్యాప్స్మేర్ అనే టెస్ట్ ద్వారా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని నిర్ణయించి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయొచ్చు. సో ఈ రెండు చికిత్సా విధానాలు, పరీక్షల వల్ల ఈ రెండు క్యాన్సర్లను ఖచ్చితంగా గెలవచ్చు.
1: బాగుందండి రవీంద్ర బాబు గారు. మహిళల్లో వచ్చేటువంటి ముఖ్యమైన క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సరు, ఈ రెండింటి గురించి కూడా చాలా బాగా వివరాలు తెలియజేశారు. లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మరి వస్తే ఏ రకమైనటువంటి చికిత్స తీసుకోవాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స, ఏమ్స్యం గురించి డాక్టర్ బి రవీంద్రబాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मन की बात. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात. मन की बात. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात.
2: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओके क्लिक लो. अरे वाह,
3: चिक्कुकुंदी.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు యూనియన్ చార్టర్ సింగింగ్ డే జరుపుకుంటున్నారు. ఇంకా 1932 జూన్ 25వ తేదీన భారత క్రికెట్ జట్టు మొదటి అధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానంలో ఆడింది. 1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది ఈరోజు. 1983 జూన్ 25వ తేదీన భారత్ మొదటిసారిగా క్రికెట్లో వరల్డ్ కప్, ప్రొడెన్షియల్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. అది ఈరోజు. ఈరోజు నావికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 90% సముద్రం

ఈరోజు నావికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 90% సముద్ర మార్గాన జరుగుతుంది. సముద్ర ఒడలపై పనిచేసేవారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సేవ చేస్తూ సమతలమైన అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్రపంచంలో సుమారు 1.5 మిలియన్ల మంది ఓడలపై పనిచేస్తూ ఉంటారు. వారు సముద్రపు దొంగల తాకిడి, సముద్ర ప్రమాదాల వంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్ అండ్ వాచ్ కీపింగ్ ఫర్ సీ ఫారర్స్ STPW అంతర్జాతీయ సమావేశంలో నావికుల దినోత్సవం జరపాలని 2010లో నిర్ణయించారు. తొలిసారిగా 2011లో జూన్ 25వ తేదీన ఈ దినోత్సవాన్ని వెబ్ ఆధారంగా సోషల్ మీడియా ద్వారా నిర్వహించారు. సముద్రాలపై పనిచేసే వారికి ప్రశంసాపూర్వకంగా అభినందనలు తెలపటం వీరి ఉద్దేశం. ఈరోజు విపి సింగ్ జయంతి. విపి సింగ్గా పిలువబడిన విశ్వనాథ ప్రతాప్ సింగ్ 1931 జూన్ 25వ తేదీన అలహాబాద్లో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాల ద్వారా 1969లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టి పార్లమెంటరీ వ్యవహారాలను అవపోసన పట్టారు. 1971లో పార్లమెంటుకు ఎన్నికై 1974లో ఇందిరాగాంధీ మంత్రివర్గ సభ్యులు అయ్యారు. 1980 నుంచి 1982లలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1983-87 కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రధాని రాజీవ్తో విభేదాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. 1988లో జనతాదళ్ పార్టీ ముఖ్య స్థాపకులై నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 1989 నవంబర్ ఎన్నికలలో అధికారం సాధించారు. 1989 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన ప్రధానిగా పదవి ప్రమాణం చేశారు. 1990 సంవత్సరం నవంబర్ 7వ తేదీన అవిశ్వాస తీర్మానం వల్ల రాజీనామా చేశారు. మండల కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లకు పునాది వేసిన విపి సింగ్ 2008వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన పరమపదించారు. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం అభిరుచి కార్యక్రమంలో 8:35 కలుసుకుందాం.

0: 3%, and extreme heat has been reducing farm labor productivity. The ideal sustainable strategies are to switch from rain-centric to water-centric organizations, reduce dependence on water-intensive crops, and improve resilience. And finally, a large asteroid called 1997 NC1 will be visible to stargazers using a small telescope or large binoculars on 27th June, the European Space Agency announced. The asteroid will be speeding along at nearly 9 kilometers a second, posing no threat to Earth, as any chance of an impact has been ruled out, writes the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth around 30,000 crore rupees at Pragati meeting, pushes for AI-driven TB elimination and stronger cyber fraud response. Samvidhan Hatya Divas being observed to pay homage to those who suffered during emergency. India-China border trade via Lippu Lake Pass in Uttarakhand to resume after 6 years, 26 trade passes issued. U.S. federal judge bars Trump administration from implementing proof of citizenship requirement to vote. Powerful 7.5 magnitude earthquake hits Venezuela, causing collapse of multiple buildings. And in cricket, India to take on Bangladesh in Group A match of ICC Women's T20 World Cup in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న చేయూత మరోలేనిదని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రానికి కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్, కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ

0: సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు మీరు వినలే అనుకుంటున్నారా? అయితే ఉత్తరాలండి. అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి బళ్ళారి రోడ్, కోడ్మూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. కార్యక్రమంలో ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎంఎం కిరమణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు కరీంనగర్ జిల్లా అమణగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, శేఖరన్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శేఖర్, లక్ష్మయ్య, ఈశ్వర్, శ్రీనివాస్, కుమారయ్య వారి మిత్రులు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచుల తర్వాత మణిశర్మ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన పాట సుభాష్ చంద్రబోస్. చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతిమాత మండలం చిద్దుల నాగారం నుంచి దుర్గయ్య, విక్రాంత, జగన్, రాజేశ్వర్, లక్ష్మి, లావణ్య, లావణ్యకుమార్, లోకేశ్వర్, రజని, వెన్నెల, మీనా, లక్ష్మణ్, లావణ్య, వారి కుటుంబ సభ్యులు మరికొందరు భద్ర

కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భారతిలాల్, భారతిబాయి, పరదేశి, జ్యోతిబాయి, అంజలిబాయి, ఆదిత్యలో, కిరణ్లో, జాన్విక, విగృతిలో, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, రాష్, నందిని, రమేష్లోత్, అజయ్లోత్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత హారిష్ జయరాజ్ సంగీత సరిచయంలో జెసి గిఫ్ట్ కేకే సుజాత ఆలపించిన పాటను వినిపించమంటూ అపరిచితుడు చిత్రం నుంచి కోరుతున్నారు శ్రోతలు. సికింద్రాబాద్ బురడిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, శాంతి, నిర్మల, నరేందర్, ముత్తమ్మ, లావణ్య, స్వరూప, శిరీష, వివేక, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి మిత్రులు మరికొందరు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియ, నవీన్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేల, నరసింహ, బాలు, వనజ, దశరథ, భన్న వారి మిత్రులు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
3: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
4: కార్యక్రమంలో తర్వాత వినండి మల్లేశ్వరి చిత్రం కోసం కుమార్ సాను, సునీత ఆలపించిన పాట, స్వరాలు సమకూర్చిన వారు కోటి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, పాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర,

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి. కార్యక్రమంలో తర్వాత అంతా మన మంచికే చిత్రం కోసం రాజు, రాము, గోపిక, పూర్ణిమ, స్వర్ణలత బృందం ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయపురి కొల్ల నుంచి మొహమ్మద్ సనత్వుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ వారి మిత్రులు, మరికొందరు జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మీరెడ్డి కొల్ల నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, కిషోర్, అద్వైత, శ్రీశాంక్, శ్రీనిధి, సహస్ర, చంద్రకళ, రాజేశ్వర్, నర్సయ్య, పద్మ, మాసుర, భారతి, శ్యామల, నరేందర్, విష్ణు, శోభ, భాను, భావన, భూదేవి, వర్షిణి, గౌట్, ఆనంద్, సరోజ, శ్యామ్.

0: కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత భువనచంద్ర సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్పన ఆలపించగా అంజు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వెల్దుర్తి మండలం రామలకోట నుంచి సుమలత, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూధరణి, భువన్ పవిత్ర, కార్తికయ్య, హర్షవర్ధనయ్య వారి కుటుంబ సభ్యులు, మరికొందరు బుడిగడ్డ అరణగర్ సమాజం నుంచి శాంతి, రేణుక, వివేక, రజిత, లలిత, శ్రీజ, అభిలాష్, రాజ్కుమార్, శిరీష, స్వరూప, విమల, శ్రీనివాస్, లావణ్య

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాఝా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ సే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. ఇస్కే అతిరిక్త్ దూరదర్శన్ కే యూట్యూబ్ చానల్ ఆర్ ప్రసార్ భారతీ కే యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ పర్ సజీవ్ ప్రసారణ లైవ్ స్ట్రీమింగ్ కే మాధ్యమ్ సే. తో యాద్ రఖే, రవివార్ సుబహ్ 11 బజే మన్ కీ బాత్.
2: మీరు కూరిన సినిమా పాటలు అభిరుచి కార్యక్రమంలో తర్వాత సుబ్బు చిత్రం నుంచి మనోస్మిత ఆలపించిన పాట, మణిశర్మ సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు మద్దనగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, వాసవి, వైష్ణవి, విజయ, కృష్ణ, శాంతి, ఉమామహేశ్వరి, విజయ, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, బిట్టు, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. వెల్దుర్త మండలం రామలకోట నుంచి బాష, సైరి, సైమా, అబ్దుల్ మన్నా, ముబిన్ బేగం వారి గ్రామ ప్రజలు

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

కార్యక్రమంలో చివరిగా వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత ఆలపించిన పాట స్వరాలు సమకూర్చిన వారు మణిశర్మ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల యాదయ్య చంద్రకళ.

రాధిక, రజిత, సునీత, చిట్టి, రెక్కి వారి మిత్రులు మరికొందరు కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటగర ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, వాసవి, వైష్ణవి, విజయకృష్ణ, శ్యామల, శాంతి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న

ఆకాశవాణి కన్నడ కేంద్రం చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుగు సీనియర్ నటి ఊర్వశి అవార్డు పొందినటువంటి మన తెలుగు నటి శారద గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలతో సినిమా పాటలతో కూర్చిన కార్యక్రమం మీద ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో మహానటి శారద జూన్ 25వ తేదీన జన్మించారు. ఇప్పుడంటే మనము జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచినప్పుడు వారిని జాతీయ ఉత్తమ నటులుగా జాతీయ ఉత్తమ నటిగా పిలుస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటునికి భరత్ అని, ఉత్తమ నటికి ఊర్వశి అని అవార్డులు అందించేవారు. కానీ అలా మూడుసార్లు ఊర్వశిగా నిలిచిన నటీమణి మన శారద

అభినయ ఊర్వశిగా పేరుగాంచిన మన ప్రముఖ నటి శారద, తాడిపర్తి సరస్వతీదేవి అసలు పేరు. ఈమె 1945 జూన్ 25 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆమె బాలనటిగా తన కెరీర్ని ప్రారంభించి తెలుగు మరియు మలయాళ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించారు.

1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును రాతౌర్ దిన్ చిత్రం ద్వారా నర్గిస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే 1968లో మలయాళ చిత్రం తులాభారం ద్వారా శారద తన తొలి ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1972లో స్వయంవరం మలయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం నిమజ్జనం ద్వారా మూడోసారి శారద జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచి ఊర్వశి అన్న టైటిల్ను తన పేరు ముందుగా గర్వంగా చేర్చుకున్నారు. ఆ రోజుల్లో అందరూ ఆమెను ఊర్వశి శారద అంటూ పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే మన ఊర్వశి అంటూ ఆరాధించేవారు. 1974లో శారద ప్రధాన పాత్రలో కె బాపయ్య ఊర్వశి అన్న చిత్రాన్నే రూపొందించారు. ఊర్వశి అవార్డుతో శారదలాగా పేరొందిన నటి మరొకరు కనిపించరు అంటే అతిశయోక్తి కాదు.

పదేళ్ల ప్రాయంలోనే శారద తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ సావిత్రి నటించిన కన్యాశుల్కంలో బాలనటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించిన శారద ఇద్దరు మిత్రులు, ఆత్మబంధువు, దాగుడుమూతలు వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించిన శారద మాతృభాషలో కథానాయికగా మారడానికి కొంత సమయం తీసుకున్నారు. మలయాళ చిత్రసీమ మాత్రం శారదకు ఎర్రతివాచి పరిచి ఆహ్వానించింది అనే చెప్పాలి. అక్కడే తనదైన అభినయంతో శారద మలయాళ వాసులను పరవశింపచేశారు. మలయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవగానే మనవాళ్ల వైపు చూసు ఆమె వైపు సాగిందని చెప్పాలి. మలయాళంలో ఆమెను ఊర్వశిగా నిలిపిన తులాభారం ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మనుషులు మారాలి చిత్రంలో శారద అభినయించారు. ఈ సినిమాతో తెలుగువారిని శారద విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి తెలుగు చిత్రాలలోనూ శారద అభినయం వెలుగులు విరజిమ్మింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాలలో సైడ్ హీరోయిన్గా నటించే అవకాశాలు శారద గారు దక్కించుకున్నారు. అయితే శోభన్ బాబుకు మాత్రం హిట్ ఫెయిర్గా నిలిచారు శారద. వారిద్దరూ నటించిన సిచింద్రి చెట్టిబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు శారద, దేవుడు చేసిన పెళ్లి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి.

శారద అంటేనే శోక సముద్రం పొంగి పొరలుతుంది అనే పేరుండేది. ఎందుకంటే ఆమెకు ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నింటిలో అదే తీరున ఆమె అభినయం సాగింది. ఎన్టీఆర్తో జీవిత చక్రం చిత్రంలో సైడ్ హీరోయిన్గా నటించిన శారద ఈరోజు ఆయన సరసన మెయిన్ హీరోగా నటించలేకపోయారు. అలాంటి శారద తర్వాత రోజుల్లో సర్దార్ పాపరాయుడు, జస్టిస్ చౌదరి చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. దానవీర సురకర్ణలో తొలిసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద ఆ తర్వాత చండశాసనుడు చిత్రంలో ఆయన చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత శారద కెరీర్ మేలుమలుపు తిరిగింది. ఆపై అనేక చిత్రాలలో అనసూయమ్మ గారి అల్లుడు మరో మలుపు తిప్పింది. ఇలా ఆ సినిమాలో శారద కామెడీని భలేగా పండించారు. అప్పటి నుంచి పలు చిత్రాలలో హాస్యంతోనూ శారద ఆకట్టుకోవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తర్వాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగా కూడా నటించి మెప్పించారు.

ఎన్టీఆర్ కన్యాశుల్కంతో చిత్రసీమలో ప్రవేశించిన శారద ఆయన తెలుగుదేశం పార్టీ తరపున తెనాలి పార్లమెంటు నియోజకవర్గం నుంచే గెలుపొందారు. ఇలా శారద జీవితంలోని పలు మేలుమలుపుల్లో ఎన్టీఆర్ ఉన్నారని ఆమె పదే పదే చెప్పుకుంటారు. ఏదేమైనా ఈనాటికి ఆనాటికి అభిమానులు శారద పేరు వినగానే ఊర్వశి శారద అని గుర్తు చేసుకుంటారు.

ముచ్చటైన మూడక్షరాల మూడు పేర్లు శారద సొంతం. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దయ్యి సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె మూడు పేర్లతో మూడక్షరాల సినీ ప్రపంచంలో తనదైన ముద్ర ప్రగాఢంగా వేశారు శారద. తను నాటక రిహార్సల్స్కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట వారి అమ్మమ్మ. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండేది కాదట. అలాగని ఆమె అభిరుచిని ఏనాడూ అడ్డుకోలేదు, అభ్యంతరము చెప్పలేదు. శారద తల్లి సత్యవతీదేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలి అని బలీయంగా కోరుకునేదట. కారణం, స్వతహాగా ఆమెకి నటిగా తెరపై కనిపించాలన్న ఆశ ఉన్నా తను నెరవేర్చలేకపోయింది. దాంతో తన కూతురునైనా ఆర్టిస్టుగా చూడాలి అన్న ఆమె అభిలాష ఇలా నెరవేరింది. ఆరేళ్ల వయసు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపుకు నోచుకునే పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకుల్ని మైమర్పించారు. నెమ్మది నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కథానాయక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అసమాన నటకు శారద ఓ సినిమా అనిపించేలాగా చేశారు.

తెలుగులో చక్కని చిత్రాలు శారద చేశారు. తోపుట్టువులు, దాగుడుమూతలు, మైరావణ, మురళీకృష్ణ, శ్రీమతి, భక్తపోతన, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీరామ కథ, మనుషులు మారాలి, సమ్మరాల రాంబాబు, పసిడి మనసులో శశీంద్రి చిట్టిబాబు, చెల్లెలి కాపురం, ఇలా చిత్రాల్లో ఆమె నటన అమోఘం. జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడుచు, అమాయకురాలు, కాలం మారింది. మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కథ లాంటి చిత్రాలు శారద కెరీర్కే వన్నె తెచ్చాయని చెప్పాలి. 2013 వరకు మంచి పాత్రలో రాణించిన శారద ఆ తర్వాత అమ్మమ్మగా, అత్తగా నటించి మెప్పించారు. కూలీ నంబర్ 1 చిత్రంలో వెంకటేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానాతంటాలు పడుతూ నవ్వించారు. జీవిత చక్రం, బలిపీఠం, శారద, ఇలా ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనపరిచిన మనుషులు మారాలి చిత్రం ఆమె కెరీర్కి ఒక ప్రత్యేకం. ఆ సినిమాతో ఆమె కీర్తి సినీ జగద్విఖ్యాతం అయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు అందించింది, శారదను సత్కరించింది. 1984లో బొబిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది అవార్డు వరించింది. 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది.

చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది ఏమి. ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డుతో కొత్త ట్రెండ్ను సృష్టించి మన ఊర్వశి శారదగా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా తనదైన ముద్ర వేసుకున్న సినీ నటి శారద పుట్టినరోజు విశేషాలు, మాటలు పాటలు విన్నారు ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. ఆకాశవాణి కన్నుల కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. అనంతరం 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పిఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పిఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్దిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పిఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పిఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతుంది.

0: ఉంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎం ఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెరుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎం ఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎం ఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రాజ్ చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎం ఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎం ఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్లకి తోళ్ళు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎం ఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎం ఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పిఎం ఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ

0: ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా ఏ చిత్ర నుంచి పాటనని కోరుకోవచ్చు. మరి మీరు చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866 248812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఏ చిత్ర నుంచి పాట నేను కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనికా.

రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావర్త పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు చంటబ్బాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయ తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం తనుశ్రీ, గంధం కీర్తిశ్రీ, శ్రీకృష్ణ, స్వాతి, మాణిక్యాలరావు, వజ్రమ్మ, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు. ఎమ్మెల్యే చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పడిన పాట, గీతరచన ఆరుద్ర మరి వీరి కోసం ఈ పాట.

రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేద ఆయేషా, మరి వీరందరూ కోరుతున్నారు రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయత్తిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. మరి వీరు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయ్య దిది కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రాజు పేద చిత్రం నుంచి ఘంటసాల పడిన పాట, గీతరచన కోసరాజు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇన్నటి రావచ్చేది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నరసన్న, శివగంగ, వీరందరూ కూడా పెడన రామలక్ష్మి కాల నుంచి కోరుతున్నారు. మరి వీరు కోరుతున్న పాట ఆఖరి పోరాటం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు, గీతరచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, మరి వీరు కోరుతున్నారు స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. మరి వీరు కోరుతున్నారు మహాత్ముడు చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పండపాట, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి వీరి కోసం ఈ పాట.

రావు అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర వర్ష వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

మీరింతవరకు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ.

ఎస్, ఒక మంచి పాటతో మన సినిమా కబుర్లలో ఈ క్లైమాక్స్ సీక్వెల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ముందుగా అప్పటి చిత్రం, మరి తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ మాస్ ఎంటర్టైనర్ గా నిలిచిన సినిమా అడవి రాముడు అన్నమాట. ఒక పక్క అడవిలో వాతావరణంలో అక్కడ ఉన్న కోయ ప్రజలతో ఎలా మన సందర్భాలు ఉంటాయి అనేది ఒక పక్కన ఉంటే, మరో పక్కన ఆ హీరో చేసే సాహసాలు మరోవైపు అన్నమాట. మరి ఇట్లా ఈ సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమాలో మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరూ కలిసి చేసిన నటన చాలా అద్భుతం. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి స్టైల్, డైలాగ్స్ డెలివరీ ఇవన్నీ కూడా ఈ చిత్రానికి ప్రాణం పోసాయని చెప్పుకోవాలన్నమాట మనం. ఎందుకంటే ఆ ఎన్టీఆర్ గారు అని అంటేనే డైలాగ్స్కి పెట్టింది పేరు, నటనకి పెట్టింది పేరు. మరి అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో యొక్క ధైర్యం, అలాగే తను న్యాయం కోసం చేసే పోరాటం ఇవే ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నమాట. ఇక గ్రామీణ నేపథ్యంలో జంతువులతో కలిసి ఉండే సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి మనందరికీ. అండ్ క్లైమాక్స్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన క్లైమాక్స్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో ఏం చేస్తాడంటే, అంటే హీరోగా ఉన్న మన ఎన్టీఆర్ గారు ఏం చేస్తారంటే, అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ అంతం చేసి ఇలా చెడుపై మంచి గెలిచేలాగా చేస్తారనమాట. సో ఆ చివరి సన్నివేశం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి క్లాసిక్గా నిలిచింది. మరి అడవి రాముడి గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఆ తర్వాత సో అప్పుడు మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరికీ బెస్ట్ హీరోగా మన ఎన్టీఆర్ గారు అండ్ ఆయన చిత్రాలు చాలా గుర్తుండిపోతాయి. మరి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ 1990s 1980s వాళ్ళందరికీ గుర్తుండిపోయే హీరో గురించి మనం మాట్లాడుకుందాం, అండ్ తన సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. ఈలోపు మీ అందరి కోసం మరొక మంచి సాంగ్ వేటగాడు సినిమా నుంచి వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: FM 101.3.
1: ఠాగూర్ సినిమా నుంచి ఎస్పీ బాలుగారు పాడగా మంచి సాంగ్ అయితే వినేశారు. మనం సినిమా కబుర్లలో ఉన్నాం కదా, మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం పాట ఒక స్మాల్ బ్రేక్ తర్వాత.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర

0: వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్, ఇక టాగూర్ సినిమా గురించి మాట్లాడితే సామాజిక విషయం పైన తెరకెక్కిన ఒక చిత్రం అన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఈ సినిమాలో ఏమేమి చూస్తామంటే, అవినీతి, లంచగొండితనం, వీటికి వ్యతిరేక భావనగా ఈ కథ ప్రధానాంశంగా ఉంటుందన్నమాట. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల ఆలోచనలు పెంచే విధంగానే ఉంటుంది. అలాగే లంచగొండుల పైన హీరో పోరాడుతూ ఒక హాస్పిటల్లో చేసే సీన్ అయితే మటుకు ఎప్పటికీ మనకి మెమరబుల్గానే ఉంటుందన్నమాట. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, ఆ లంచగొండుల్ని శిక్షించే విధానం అండ్ ఆ కోర్ట్ సీన్, ఫైనల్లీ మనం చూసే ఒక కోర్ట్ సీన్, ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లాయనే చెప్పుకోవాలి. అండ్ నిజానికి లంచగొండులు ఇప్పటికీ ఉన్నారనే మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం కదా. మరి దీన్ని పూర్తిగా అలాగా అణగదొక్కాలి, అంటే లంచగొండిని పూర్తిగా పోయేలాగా, ఆ లంచగొండి తత్వం పోయేలాగా ఈ సినిమా అయితే మనకి తెరకెక్కిచ్చారనమాట. సో వివి వినాయక్ గారి డైరెక్షన్లో, మణిశర్మ గారి సంగీతంలో, చిరంజీవి శ్రేయాశరణ్ కాంబోలో మనం ఈ సినిమా అయితే చూసేసాం. సో ఈ ఫిలిం అయితే చిరు గారి సక్సెస్లో మంచి భాగంగా నిలిచింది. మరి ఈ సినిమా క్లైమాక్స్ కూడా ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత మరొక మంచి హీరో గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఇలా ఇంకొక మంచి సాంగ్ ఇంద్ర సినిమా నుంచి వినేద్దాం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి.

0: పోకిరి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పటికీ ట్విస్ట్ తిరిగిన కథ ఉన్న సినిమా ఏదన్నా మనకి గుర్తొస్తే అందులో పోకిరి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే మంచి ట్విస్ట్ ఇచ్చారనమాట ఎండింగ్లో అయితే మటుకు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ మన మహేష్ బాబు ఎలా కనబడతారు చెప్పండి, ఏదో పని పాట లేని పోకిరి అని హీరోయిన్ అన్నట్లుగా కనబడతాడు కదా. సో లిఫ్ట్లో, సో అలాగ మొదట్లో ఒక సాధారణ మాస్ హీరోగా కథ అలా స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనే ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనకి చివరిలో తెలుస్తుంది అనమాట. అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో మహేష్ బాబు అండ్ ఇలియానా మరి వీళ్ళిద్దరూ చేసిన యాక్షన్ అయితే భలే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ మనకి కామెడీ కూడా తెప్పిస్తాయి. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినేసి బతికేయండి అన్నట్టు. సో ఇలా కొన్ని కొంత కామెడీ, కొంత ఫ్యామిలీ, కొంత ప్రేమ అండ్ కొంత యాక్షన్ అండ్ ఫైనల్లీ మిక్స్డ్ ట్విస్ట్ అనమాట. అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనేది మనకి ఫైనల్ గా కనిపిస్తుంది. అండ్ ఆ సీన్ రివీల్ అయినప్పుడు అప్పట్లో థియేటర్స్ లో విజిల్స్ కూడా వచ్చేసాయి అనమాట ఓ రేంజ్ లో. అండ్ రీ రిలీజ్ లో కూడా చాలా మంది ఎంటర్టైన్ అయ్యారు. సో ఇట్లా మహేష్ గారి డైలాగ్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ చాలా మంది ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో అయితే కనుక. అండ్ ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఏంటంటే కథకి అనుగుణంగా అలా ముడిపడి ఉండడం. అండ్ మణిశర్మ గారి సంగీతం మరింత బలంగా మారిందనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ పాటలు కానీ సూపర్గా ఈ సాంగ్స్ కానీ మనల్ని ఎంటర్టైన్ చేశాయి. అండ్ బెస్ట్ ట్విస్ట్ ఇచ్చిన సినిమా అంటే క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే పోకిరియే. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీస్ని ప్రధాన పాత్రలో చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి కదా, అండ్ వాటిలో ది బెస్ట్ ఒకటి ఉంది. మరి ఆ మూవీ గురించే మాట్లాడుకుందాం. అండ్ ఆ మూవీ క్లైమాక్స్ కూడా మంచి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్సే ఉంటుంది. మరి దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి చిత్రగారి వాయిస్లో.
1: మృత్యుర్మృదంగం

అసలు థియేటర్లో ఈ సాంగ్ చూసినప్పుడు అసలు మనకి గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. అంత ట్విస్ట్ తీసుకొచ్చిన సాంగ్ అన్నమాట ఈ సినిమా ఎస్పెషల్లీ. మరి ఇంత ఒక్క సీన్ అనే కాదు, ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా మనకి ఒక చిన్న కామెడీ ఉంటుంది చూస్తారా. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లో ఉంటుంది అన్నట్టు నాకైతే అలానే అనిపించింది. మరి మీకు కూడా, మీలో కూడా చాలా మంది అనుకునే ఉండి ఉంటారు. అండ్ నేను ఇందాక అన్నట్లుగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీలను ప్రధాన పాత్రలో చూపించిన చిత్రాలు చాలానే ఉంటాయి. మరి వాటిల్లో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో అరుంధతి కూడా ఒకటి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అనుష్క గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా అన్నమాట. అండ్ ఆవిడ నటన, అలాగే మన సోనూ సూద్ గారు ప్రత్యేకించి విలన్ గా చేసిన పశుపతి అనే పాత్ర, మరి వీళ్ళిద్దరి నటన కూడా పోటా పోటీగా సాగినాయన్నమాట. మరి ఈ పోటా పోటీలో భాగంగా సినిమాని చాలా ముందుకు తీసుకువెళ్ళి ది బెస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయన్నమాట. అండ్ బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ లో మన సోనూ సూద్ గారి పశుపతి క్యారెక్టర్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనుకోవాలి. అండ్ తన ఈ యొక్క అనుష్క గారి రాజ్యం, ఆ రాజ్య ప్రజల్ని రక్షించేందుకు తన మరణమే ఆయుధం అని తెలిసి, తను మరణించిన తర్వాత ఆ వచ్చే జన్మలో తన మరణమే ఆయుధంగా మారిన ఆ ఆయుధమే తిరిగి తన విలన్ని అంటే ఈ పశుపతిని చంపేందుకు క్లైమాక్స్ లో ఉపయోగించడం. అండ్ ఆ సీన్ మళ్ళీ తనకు ఆ విషయం గుర్తుకు రావడం అండ్ పశుపతికి ఆ విషయం తెలవడం, ఇవన్నీ కూడా ఏమవుతుందని అంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ లాగా మంచి క్లైమాక్స్ లాగా నిలిచేలా చేశాయన్నమాట. అండ్ ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు, ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా ఒక అద్భుతమే. అండ్ అలాగా ఒక అత్యుత్తమ క్లైమాక్స్ సీన్ గా ఈ అరుంధతి మూవీ అయితే నిలిచిందనమాట. అండ్ ఫైనల్లీ ఇంకొక సినిమా గురించి మాట్లాడతాను. అండ్ సినిమా అంటే ఎప్పుడు ట్విస్ట్లు, లేకపోతే క్రైమ్, లేకపోతే థ్రిల్లర్, ఇలాగా ఎండింగ్ మాత్రమే ఉండదు. కొన్ని సినిమాలు మనకి కొంత సాడ్ని మిగులుస్తాయి.

అండ్ అలాగే ఎప్పటికీ మన మనసులో నిలిచిపోయే సినిమాగా మిగులుతాయి అన్నమాట. సో అట్లాంటి సినిమా ఒకటి ఉంది, ఇప్పటికీ ఇప్పటికీ కాదు నాకైతే ఎప్పటికీ. సో అట్లా మీలో కూడా చాలా మంది అనుకుంటారు మరి అది ఏ సినిమా నబ్బా అనుకుంటున్నారా. లేటెస్ట్ మూవీయే మరి, ఆ ఓల్డ్ కాదు అలాని కొంచెం బ్యాక్ వెళ్ళక్కర్లేదు, లేటెస్ట్ మూవీయే మరి. దాని గురించి మాట్లాడతాను మీ అందరితో ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

మరి చివరిగా సీతారామం నుంచి సాంగ్ విన్నాం కదా, మరి ఎప్పటికీ మనకి గుర్తుండిపోయే బెస్ట్ సినిమా అని అనుకోవాలి. కాకపోతే క్లైమాక్స్ మనల్ని ఏడిపించినా సినిమా మాత్రం మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకంటే హను రావిపూడి గారి డైరెక్షన్లో తెరకెక్కిన ఒక అందమైన ప్రేమ కావ్యం కాబట్టి. మరి ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరు కూడా తన పాత్రలకి ప్రాణం పోసేశారు. అండ్ ఒక పక్క ప్రేమ, త్యాగం, నమ్మకం వీటి మధ్య కొనసాగే ఆ కథలో కొన్ని ఉత్తరాలు చిత్రాన్ని ఒక ప్రత్యేకంగా మార్చేశాయని అనుకోవాలి. అండ్ వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అని అనుకున్న క్షణంలో ఒక చిన్న ప్రాణాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టే సోల్జర్ ఎప్పటికీ సోల్జరే అని నిరూపించేశాడనమాట మన ఈ దుల్కర్, అదే మన రామ్. సో అట్లా ఈ సినిమాలో చివరిగా మనకి వాళ్ళిద్దరూ కలవకపోయినా ఆ చివరిగా తనకు అందిన లేఖ మాత్రం ఇప్పటికీ మనకి కండతడి పెట్టించేస్తుంది. సో సీతారామం ది బెస్ట్ క్లైమాక్స్ అనే చెప్పుకోవాలి, బట్ ట్రాజడీ బికాజ్ ఇది ఆ ప్రాణాన్ని కాపాడుతూ వదిలేసిన ప్రాణమే. బట్ ఎప్పటికీ సోల్జర్ ఇస్ ద సోల్జర్ అని నిరూపించేశాడు రామ్ అయితే ఈ సినిమాలో. అండ్ ఎప్పటికీ గుర్తుండే సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనే చెప్పుకోవాలి. మరి ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలిసేలా కలుద్దాం. స్టే ట్యూన్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. సైబర్ మోసాలు అరికెట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేయడానికి డిజిటల్ ప్లాట్ఫారాలను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లోని ఎమిరేట్స్ వరల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన

మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ రన్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరాంధ్రయల్ వెలుపు విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పునఃనూతన శిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో గోవా గవర్నర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం అమ్మవారిని నియోజకవర్గం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి దర్శించుకున్నారు. ప్రథమంగా జరిగే విఘ్నేశ్వర పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో ఎనర్జీఎస్ నిధుల కింద 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అరుదైన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారికి ఆర్థికపరమైన భరోసా ఇచ్చేలా రాష్టంలో కొత్త పాలసీని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అరుదైన వ్యాధులు నిర్దారణ చికిత్స అందించేందుకున్న మార్గాలు భాగస్వాముల అభిప్రాయాల సేకరణ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దేశంలో జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్యా దినంగా పాటిస్తోంది. 1975 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తోంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి పోరాడిన లక్షలాది మంది స్పూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. రాష్టంలో భవిష్యత్ అవసరాలకు అనువైన నగరాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. భారత పరిశ్రమల సమైక్య విజయవాడ జోన్ ఏపీ పురపాలక పట్టణాభివృద్ది శాఖ సంయుక్తంగా అర్బన్ ఆంధ్ర 2030 భవిష్యత్తుకు సిద్దమైన స్థిరమైన పటిష్టమైన నగరాల రూపకల్పన అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: BFM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ట్వెల్వ్ ఓ క్లాక్ 6 మినిట్స్ దాటిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు మనం మీకు తెలుసాలో ఏం చేద్దాం తెలుసా, మనందరం కూడా డెస్టినేషన్ టూరిజం ని చేసేద్దాం అన్నమాట. అంటే మనకి రకరకాల టూరిజమ్స్ ఉంటాయి తెలుసు కదా, మరి వాటిల్లో డెస్టినేషన్ టూరిజం బెస్ట్ ఎందుకో చెప్పనా. అసలు మనం ఏదన్నా టూరిజం అంటే మన ప్రయాణంలో రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అవన్నీ ఎందుకు, గమ్యాన్ని చేరుకునేందుకు కదా. అసలు మనం వెళ్లే దారే ఒక అందమైన ప్రదేశం లాగా కనబడితే, అంటే మన ప్రయాణాన్ని అందంగా మార్చేస్తే. సో అటువంటి ప్రదేశాలు అలాగే అటువంటి ప్రయాణాలు, ఆ గమ్యాలు, ఆ తీరాలు ఇవన్నీ చాలానే ఉంటాయి. అయితే మనం ఏదైనా చోటుకు వెళ్ళాలంటే రోడ్వే కానీ రైల్వే కానీ ఫ్లైట్ కానీ ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా టూరిస్ట్ ప్లేసెస్ అనగానే రద్దీ ఎక్కువగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. బట్ ట్రైన్ జర్నీ విషయానికి వస్తే ఎంత రద్దీగా ఉన్నా సరే ట్రైన్ జర్నీని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ ట్రైన్ జర్నీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి కదా వెళ్ళాలి. మరి మన ఇండియాలో ఎన్నో స్టేషన్స్ ఉన్నాయి, అయితే వాటిలో నిత్యం వందల మందితో రద్దీగా ఉండే స్టేషన్లు కొన్ని ఉంటే ఏడాదికి కేవలం రెండే రెండు ట్రైన్లు, అది కూడా సంవత్సరానికి రెండే, ఆ ట్రైన్లతోనే ఆ స్టేషన్ నడుస్తూ ఉండడం, అటువంటి ట్రైన్స్ ఆ స్టేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి అటువంటి ప్రత్యేకమైన ఆసక్తికరమైన రైల్వే స్టేషన్స్ గురించి ఈ రోజు మనం డెస్టినేషన్ టూరిజం చేస్తూ తెలుసుకుందాం. అది విషయం మరి మీకు తెలిసాలో ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ మల్లికార్జున్ వాయిస్ లో మంచి సాంగ్ వినేశారు కదా భద్ర సినిమా నుంచి. మనం అయితే మీకు తెలిసి అలా ఉన్నా, మరి ముందుగా ఎక్కడికి వెళ్దాం మన ఇండియాలో అంటే, ఈ డెస్టినేషన్ టూరిజం చేస్తూ ఒక అందమైన రైల్వే స్టేషన్ ని చూడబోతున్నాం అన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికి అంటే పంజాబ్. సో పంజాబ్ లోని హుసైనీవాలా రైల్వే స్టేషన్ మన ఇండియాలోనే అత్యంత అరుదైన రైల్వే స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఎందుకు అని అంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్టేషన్ లో ఈ యొక్క స్టేషన్ అయితే ప్రత్యేకత ఏంటంటే ఏడాదికి కేవలం 2 ట్రైన్లు మాత్రమే వెళ్తాయన్నమాట. అది కూడా ఎప్పుడెప్పుడో తెలుసా? భగత్ సింగ్ అమరవీర దినోత్సవం రోజున ఒకటైతే, వైశాఖి రోజున ఇంకొకటి అనమాట. సో అట్లా కేవలం 2 రోజులు మాత్రమే ఆ రైళ్లు అక్కడ ఆ ట్రాక్ మీద అలా ప్రయాణిస్తాయి ఈ రైల్వే స్టేషన్ లో. సో అది విషయం. మరి ఇలాగా మిగతా రోజుల విషయానికి వస్తే ఆ మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకప్పుడట లాహోర్ కి వెళ్లే ముఖ్యమైన రైల్వే మార్గాల్లో భాగమైన స్టేషన్ అట ఈ హుసైనీవాలా అనే రైల్వే స్టేషన్. అలాగా అప్పట్లో అలా ఉంది, అయినప్పటికీ ప్రస్తుతం అయితే దాని యొక్క విభజన వల్ల అంటే ఆ తర్వాత ఏమైంది, తన ప్రాధాన్యత అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. సో కానీ ఇప్పటికీ కూడా ఆ హిస్టరీ అలాగే ఉండిపోయింది. సో అప్పట్లో ఎలాగా అంటే ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అయ్యేదన్నమాట, మీటింగ్స్కి కానీ అట్లాగా. అండ్ ఇక్కడికి వెళ్ళే పర్యాటకులు అయితే ఏమంటున్నారు తెలుసా, కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంటుంది అని చెప్పి అన్నారనమాట. సో అది విషయం. మరి హుసైనీవాలా రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉంటుంది, అలాగే దీని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకొక అందమైన రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. మరి ఇది ఎంత అందంగా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. చాలా చక్కగా అందంగా ప్రకృతి ప్రేమికులు కూడా ఇష్టపడేలా ఉంటుంది. అబ్బో సస్పెన్స్ బాగానే ఉంది. మరి దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను. ప్రతి వంశీ సినిమా నుంచి మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: Bharti FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు.

0: అసత్యమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో మరి ఇంకా మనం తెలుసుకుందాం ఈ డెస్టినేషన్ టూరిజం గురించి. అయితే మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏ అందమైన రైల్వే స్టేషన్ చూద్దాం అని అంటే గోవాకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఒక అందమైన రైల్వే స్టేషన్ ఉంది. అసలు ఈ అందమైన రైల్వే స్టేషన్ అని ఎందుకన్నానో తెలుసా, దాని పేరు కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి. సో దూద్ సాగర్ రైల్వే స్టేషన్ అనమాట దీని పేరు. యాక్చువల్లీ అక్కడ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనేవి చాలా ఫేమస్ కదా, ఆ వాటర్ ఫాల్స్ మధ్యలోంచి ఒక ట్రాక్ అలా వెళ్తూ ఉంటుందని ఆ ప్లేస్ గురించి మనం చాలాసార్లు చెప్పుకుందాం. అయితే ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, ఇక్కడికి వెళ్ళాలి అంటే అసలు రోడ్డు మార్గమే ఉండదు, అంటే ఆ రోడ్డు కూడా లేని ఒక రైల్వే స్టేషన్ అనమాట అది. అండ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి మరి చందన అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలట. అండ్ చుట్టూ దట్టమైన అడవులు, సమీపంలో ఒక అద్భుతమైన జలపాతం. అసలు అక్కడ వాతావరణం అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చాలా మందికి అయితే. అండ్ చాలా తక్కువ మంది ప్రయాణికులు ఈ యొక్క ప్రదేశానికి అంటే ఈ రైల్వే స్టేషన్కి వెళ్తారట. ఎందుకు అని అంటే అలా కాసేపు ట్రెక్కింగ్ చేయడం, ఆ ట్రైన్ ఎక్కడం కాసేపు, ఆ వాటర్ ఫాల్స్ చూడడం, ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసేందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకా ప్రకృతి ప్రేమికులకైతే ఇదొక స్వర్గం లాంటిదని చెప్పుకోవాలి. అండ్ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది, అలాగే పక్షుల కిలకిలలు అండ్ ఆ జలపాతం నుంచి జాలువారే ఆ చుక్కల ఆ నీటి చుక్కల జలపాతాల నుంచి వచ్చే జాలువారే ఆ చుక్కల శబ్దాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్తే మనం ఏం చేస్తాం, ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని ఎదురు చూస్తూ అబ్బా రాలేదా అని తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం ట్రైన్ కొంచెం ఆలస్యమైనా పర్లేదులే మనం ఇక్కడే ఉండిపోదాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మిగిలిన రైల్వే స్టేషన్స్తో పోలిస్తే ఈ రైల్వే స్టేషన్ చాలా భిన్నంగా ఉంటుంది అంటున్నారు అక్కడికి వెళ్ళొచ్చిన ప్రయాణికులు. మరి ఇంకా అందమైన రైల్వే స్టేషన్ మీకోసం రెడీగా ఉంది, దాని గురించి నేను మీతో షేర్ చేయబోయే ముందు ఒక మంచి సాంగ్ విందాం. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించగా మణిశర్మ గారి కంపోజిషన్ లో జీన్ శ్రీనివాస్ హరిని పాడిన పాట వచ్చేస్తుంది ఖుషీ సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి. విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

0: ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలు ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 20 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందాసింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బందాసింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందాసింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్నా ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే

ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సి రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సి రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Bharti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2,

0: ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. 12:42 దాటి 14 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ మీకు తెలుసాలో మనమైతే డెస్టినేషన్ టూరిజం చేస్తున్నాం కదా, అది కూడా అందమైన రైల్వే స్టేషన్స్ ని చూసేందుకు. మరి అందమైన రైల్వే స్టేషన్స్ కొన్ని అయితే అరుదైన రైల్వే స్టేషన్స్ ఇంకొన్ని. సో ఏడాదికి రెండే ట్రైన్లు వెళ్లే స్టేషన్లు కొన్ని అయితే అసలు రోడ్డు మార్గమే లేని స్టేషన్ ఇంకోటి. సో ఆ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం కదా, అండ్ ఆ తర్వాత దేని గురించి తెలుసుకుందాం, ఎక్కడికి వెళ్దామంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ సింగాబాద్ అని రైల్వే స్టేషన్ ఒకటి ఉందన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే మన ఇండియా బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ లో మనకి కొన్ని రైల్వే స్టేషన్స్ ఉంటాయి, వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే మన ఇండియా చివర సరిహద్దులో ఉన్న రైల్వే స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. సో బంగ్లాదేశ్ సరిహద్దుకి సమీపంలో ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ అనమాట. ఒకప్పుడు కోల్కతా నుంచి ఢాకా మార్గంలో ఒక కీలకమైన స్టేషన్ గా ఉండేది. అండ్ అంతేకాదు, స్వాతంత్రానికి ముందు కూడా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ప్రయాణించేవారట. అండ్ ఇక కాలక్రమేణ ఏం జరిగింది అని అంటే, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా సో అక్కడ ఆ స్టేషన్ ని అలా ఉంచేశారనమాట వాడకుండా. ప్రస్తుతం అయితే అక్కడ చాలా తక్కువ రైళ్లు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ వెళ్ళవు, కొన్నే వెళ్తాయి. అది మరి ఇంకా అక్కడే ఎలా ఉంటుందో తెలుసా, చాలా నిశ్శబ్ద వాతావరణంలో అక్కడ సరిహద్దులో ఉన్న చరిత్రలన్నీ తెలుసుకునే విధంగా మనకి ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఆ గుర్తులు అనేవి కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఎవరన్నా సరిహద్దు చరిత్రల్ని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. సో సింగాబాద్ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నాం కదా, మరొక మంచి సాంగ్ వినేద్దాం. వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్.

మంచి సాంగ్ అయితే వినేశారు ప్రేమతో సినిమా నుంచి. అండ్ మనం ఉందాం మీకు తెలుసాలో, మరి చివరిగా ఎక్కడికి వెళ్దాం? సో ఇందాకేమో వెస్ట్ బెంగాల్ దగ్గర ఆగిపోయాం కదా మనం అందమైన ట్రైన్ ని చూస్తూ. అండ్ నెక్స్ట్ ఇంకొక రైల్వే స్టేషన్

దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది ఎక్కడుంది అంటే ఒడిశాలో అనమాట. మరి ఒడిశాలోని బన్స్పాని రైల్వే స్టేషన్ ఇది. సో ఇది ఇండియాలోనే అతి చిన్న రైల్వే స్టేషన్స్లో ఒకటి అనమాట. అండ్ ఒక చిన్న ప్లాట్ఫామ్ అక్కడ ఉన్న చిన్న స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ స్టేషన్ చుట్టూతా కూడా మనకి అడవులు కనబడుతుంటాయి, అలాగే గనులు ఉంటాయి కదా, బొగ్గు గనులు కానీ ఇలాంటి గనులు. సో ఆ ప్రాంతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా కొద్ది రైళ్లు మాత్రమే ఈ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాయి. అసలు ఏ హడావిడి రద్దీ ఏవి లేని ఒక అందమైన

కానీ ఇలాంటి గనులు. సో ఆ ప్రాంతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా కొద్ది రైళ్లు మాత్రమే ఈ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాయి. అసలు ఏ హడావిడి, రద్దీ ఏవి లేని ఒక అందమైన ప్రశాంతమైన రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. అండ్ అక్కడి స్థానిక ప్రజలకు మాత్రం ఇది ఒక ముఖ్య రవాణా కేంద్రం. ఎందుకనంటే వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి. అండ్ చిన్న రైల్వే స్టేషన్ అయినా సరే మన ఇండియాలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించేసుకుందనమాట. సో దీన్ని బట్టి మనం, అంటే ఈ రైల్వే స్టేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీని యొక్క పరిమాణం కాదు దాని ప్రాముఖ్యతే మన ముఖ్యం అని మనం చెప్పి నిరూపించేసుకోదనమాట ఈ చిట్టి రైల్వే స్టేషన్. సో బన్స్బారి రైల్వే స్టేషన్ చూడడానికి మనం ఒడిశా అయితే వెళ్ళిపోయాం కదా. ఇలా మన ప్రయాణాన్ని ఎండింగ్ ఇచ్చేసి తిరిగి మన ఇళ్ళకి చేరుకుందాం. మరి చివరిగా ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ మీకు తెలుసాకి. మరి స్టే ట్యూన్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దేశ చరిత్రలో చీకటి అధ్యాయమని, భావ ప్రజ్ఞా స్వేచ్ఛపై జరిగిన ప్రత్యక్ష దాడి అని అన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించిన మహనీయులందరికీ నివాళి అని ట్వీట్లో పేర్కొన్నారు. రానున్న 6 వారాల్లో దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాల్లో హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. నేడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ తొలుత వారణాసి నుంచి ఎయిర్ ఇండియా ఈ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఈ మోడల్తో భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి నిధులతో 5,000 భజన మందిరాలు, ఆలయాలు నిర్మించనున్నామని, గ్రామాల్లో హిందూ ఆలయాల నిర్మాణమే ప్రధాన ఉద్దేశ్యమని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల ప్రకారమే నిధులు కేటాయింపు ఉంటుందని అన్నారు. తిరుపతిలోని శ్రీనివాసపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుచానూరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.

గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పీపీపీ విధానంలో తిరుపతిలో పైలట్ ప్రాజెక్టుగా అత్యాధునిక రిజిస్టేషన్ సేవా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా ఎల్హంక జల్నా మధ్య నెల రోజుల పాటు వీక్లీ ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జల్నా ఎల్హంక ప్రత్యేక వారాంతపు రైలును ఈ నెల 28 నుంచి జూలై 26 తేదీ వరకు ఆదివారాల్లో 5 ట్రిప్లు నడపనున్నారు. ఈ రైలు జల్నాలో సాయంకాలం 7:20 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9:30 ఎల్హంకకు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135 సంచిక ఈ నెల 28 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటిలోగా పంపవచ్చు. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఎండ తీవ్రత నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26-27 తేదీల్లో కోస్తా రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా రుతుపవనాల ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

1:05 అయిపోయింది. మనం ఏంటి చేసాం ధీర ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ ధీరాలో ఏం తెలుసుకుందాం. మరి కాలం మారుతోంది కదా, కాలానికి తగ్గట్టు స్త్రీలు కూడా వాళ్ళ యొక్క పనితీరుని కూడా మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు వంటగదికే పరిమితమైన స్త్రీలు ఇప్పుడు అదే బోర్డర్ ని దాటేసి, అంటే ఆ ఇల్లు అనే బోర్డర్ ని దాటేసి ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు పొలాల్లో పనులు చేసే స్త్రీలు ఇప్పుడు డ్రోన్స్ ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఆ స్త్రీలే, అంటే ఆ పొలంలో పనిచేసే ఆ స్త్రీలే, అంటే అటువంటి స్త్రీలే డ్రోన్స్ ని నడుపుతూ కొత్త భవిష్యత్తుకి తెర తీశారు, అంటే కొత్త భవిష్యత్తుని సృష్టిస్తున్నారు. మరి ప్రస్తుతం రాణిస్తున్న ఒక కొత్త రంగమే ఈ డ్రోన్ పైలట్స్ అనమాట, ఉమెన్ డ్రోన్ పైలట్స్. మరి వీరి గురించి తెలుసుకుందాం. అండ్ ఈ డ్రోన్ పైలట్స్ కి సంబంధించి ఒక ప్రభుత్వ పథకం కూడా ఉంది, మరి దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. ముందుగా ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఇన్ టు స్టేడియం.

ఎస్, మరి మనం తెలుసుకుందాం ఉమెన్ డ్రోన్ పైలట్స్ కి సంబంధించిన ఒక ప్రభుత్వ పథకం గురించి. దీని పేరే నమో డ్రోన్ దీది అనమాట. సో గ్రామీణ స్త్రీలను సాంకేతిక రంగంలో ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో, ఆ ఒక లక్ష్యంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం చే చేపట్టబడిన ఒక పథకం అనమాట ఈ నమో డ్రోన్ దీది అనే ఈ పథకం. మరి దీని ద్వారా ఏంటో తెలుసా, మహిళా స్వయం సహాయక సంఘాల వారు వ్యవసాయ డ్రోన్స్ ని అందజేస్తారనమాట. సో ఈ డ్రోన్ల సహాయంతో పంటలపై ఎరువులు, పురుగుల మందు పిచికారీ చేసే సేవలు అందిస్తూ ఉంటారు స్త్రీలు. అంతేకాదు, స్త్రీలకి వీటి కోసం అంటే ఈ డ్రోన్ల వినియోగం కోసం ఒక ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు, అవి కొనుగోలు చేసేందుకు వాళ్ళకి 80% ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉంటారనమాట. ఇలా గ్రామీణ మహిళలకు ఒక కొత్త ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్నారు.

ప్రభుత్వం వారు. మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది ఈ ఉమెన్ డ్రోన్ పైలట్స్ గా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ కొత్త రంగంలో ఈ యొక్క స్త్రీలందరూ కూడా రాణిస్తూ ఉన్నారు. అయితే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో మహిళా సాధికారికత కోసం ఇదొక వినూత్న అడుగుగా నిలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇది నమో డ్రోన్ దీది అనే పథకం. సో మీరు కూడా అంటే ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరన్నా రైతులకు సంబంధించి ఎవరైనా స్త్రీలు ఉంటే గనక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొచ్చు మీకు తెలిసిన వాళ్ళలో. ఎందుకంటే ఈ పథకం అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పంటలకి ఎరువులకి కానీ పురుగు మందుకు కానీ వాటిని తొలగించేందుకు, మనకి కలుపులు తీసేందుకు, ఇట్లాంటివన్నీ చూసుకునేందుకు డ్రోన్స్ అనేవి చాలా అవసరం అవుతాయి అన్నమాట ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో అంతేకాదు వాళ్ళకి 80% ఆర్థిక సహాయం కూడా వస్తుంది. కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది నమో డ్రోన్ దీది గురించి అయితే. అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో అయితే. అండ్ ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

0: ಸಮಯ 1 ಗಂಟೆ.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్టంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

0: గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్దతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్దన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతమున్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్, ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి

0: సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజుని సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

బిగులు. సో ఇంకా మొదలెట్టేద్దాం విజిల్ వేసుకుంటూ మన ప్రోగ్రామ్ అయితే. మరి సందడే సందడికి వెల్కమ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్. మరి నాకైతే పొద్దున్న నుంచి మెసేజెస్ ఎలా వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తాను. మరి ఈ రోజు సందడే సందడిని మొదలు పెట్టేద్దాం. సో ఎవరు ఫస్ట్ మెసేజ్ చేశారు అని అంటే, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు షోకి షో అయితే సూపర్ గా ఉంది అండ్ ఇక మా ముఖ చిత్రాలు మార్చిపోయే సందడే సందడిలో మీ క్రియేటివిటీతో ఎలా ఆడుకుంటారో వెయిట్ చేస్తూ ఉన్నామంటున్నారు అప్పలరాజు గారు. వెయిట్ చేయండి వెయిట్ చేయండి, ఇప్పటి నుంచి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే చందన మేడం, గుడ్ ట్రైన్ జర్నీ అంటూ పంపించారు విత్ గుడ్ బ్యూటిఫుల్ స్వీట్ ట్రైన్ సాంగ్ అంటున్నారు రమణమూర్తి గారు. థ్యాంక్ యూ శ్రీకాకుళం నుంచి. అండ్ హాయ్ అంటూ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. వెల్కమ్ అంటూ మొహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అంకాయ్ గారు బందర్పల్లి నుంచి మెసేజ్ చేశారు. అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే కొత్తగూడెం నుంచి ఆకుబాషా గారు ఫ్యామిలీ కూడా మెసేజ్ చేశారు.

సో ఇవాళ మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా అయితే మన సీనియర్ ఎన్టీఆర్ గారి అడవి రాముడితో స్టార్ట్ అయిందో మన సందడి సందడి కూడా సో అలాగే కొనసాగించేద్దాం. నేను ఫస్ట్ అయితే ఒక ఓల్డ్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 8662488814 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ చేయండి. 8662488814 ఈ నెంబర్ అనమాట. మరి అది క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ గారు సూర్యకాంతం గారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్లుగా ఒక సినిమాలో నటించారనమాట. అది ఏ సినిమా తెలిస్తే 08662488814 నెంబర్ కు ఆన్సర్ చేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ సూర్యకాంతం వీళ్ళిద్దరూ అంటే వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్లుగా ఏ సినిమాలో నటించారు. ఒక సినిమా ఉంది, అది మీ అందరికీ చాలా ఈజీయే, తెలిసిన సినిమానే. సో ట్రై చేయండి, యాక్చువల్లీ ఆన్సర్ ఈజీగా చెప్పేయగలరు. మరి ఆన్సర్ చేసేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్తో సందడి సందడికి వెల్కమ్ చెప్పేద్దాం.

ఎస్ సాంగ్ అయితే వినేశారు ఖుషి సినిమా నుంచి మనో గారు స్వర్ణలత గారు పాడగా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు సూర్యకాంతం గారు అన్నా చెల్లెళ్ళుగా నటించిన సినిమా ఏది? అండ్ మీ అందరికీ బాగా తెలిసిన సినిమానే అది. ఆలోచించండి, మరి ఆన్సర్ చేసేయండి. 0868284888 నంబర్కి. అండ్ ఇంకొక సాంగ్ వినేద్దామా?

ఎస్, మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఫస్ట్ ఎవరు ఆన్సర్ పంపించారు అని అంటే అప్పల్ రాజు గారు పడ నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కాదు. అండ్ అలాగే ఆన్సర్ చేశారు కేదర్ వీరేష్ గారు రాజల్ నుంచి, సో ఇది ఆన్సర్ కూడా కాదు. అండ్ అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే విజయవాడ నుంచి భార్గవి గారు పంపించారు ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్, బట్ ఆన్సర్ అయితే అది కాదు. అండ్ అలాగే స్వాగతం చందన గారు అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు ఆన్సర్ తో పంపించారు కానీ అది కాదండి. అండ్ అలాగే కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా కాదు. సో ఈ క్వశ్చన్ కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అని అంటే గాంధీ గారు తిరుపతి నుంచి అట. ఓకే, కంగ్రాట్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, ఓకే, కానీ ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు ఆన్సర్, సో మీది కూడా కాదు ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా అశోక్ గారు గన్నవరం నుంచి పంపించారు, సో అది కూడా కాదు ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటున్నారు అనుకుంటున్నా అన్నారు, ఓకే, నజరీన్ గారు, నజీర్ గారు కర్నూలు నుంచి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారు అనుకుంటున్నాం అంటున్నారు ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు. ఏమని పంపించారు, ఓకే, స్వాగతం పలుకుతున్నా అంటున్నారా, ఓకే, అయితే ఇది ఆన్సర్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా సీనియర్ ఎన్టీఆర్ సూర్యకాంతం అన్నా చెల్లెలుగా నటించిన సినిమా అంటూ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, సో మీది కూడా కాదు ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ భవానీపురం నుంచి మెసేజ్ చేశారు మిత్రులకు శుభోదయం అంటూ. సో రెండు ఆన్సర్స్ చేశారు కదా, రెండోది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కార్యక్రమ సమర్పకులకు శాస్త్రోతులకు నమస్కారం అంటూ బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ అయితే అది కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా మురహరి యశోద గారు నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు ఆన్సర్ని, సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, బట్ ఇదైతే కాదు. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు ఆన్సర్ చేశారు, సో మీది కూడా కాదు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే పడన్ నుంచి నర్సన్న గారు, శివగంగ గారు ఆన్సర్ చేశారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్టేనా అంటున్నారు, కాదండి శ్రీనివాస్ గారు, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు అంకయ్య గారు బందరపల్లి నుంచి ఆన్సర్ని, సో అదైతే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ఫ్యామిలీ పంపించారు రొంపిచర్ల నుంచి, సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నీల నాయక్ మేనక అంటూ పంపించారు మార్కాపురం నుంచి ఆన్సర్ని అయితే, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నాగార్జున గారు లక్ష్మీ బొడియంపేట నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే బోన్ చేశారా అంటూ అడుగుతున్నారు కోడిమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు అండ్ ఈశ్వరమ్మ గారు ఫ్యామిలీ అయితే. అండ్ నేనైతే చేశానండి, బట్ మీ ఆన్సర్ అయితే కాదు. ఓకేనా, శుభ మధ్యాహ్నం మీకైతే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు ఊయూరు నుంచి ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదు. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భావనిపేట నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ అలాగే కొల్లిపారు నుంచి మల్లిక

గారు ఆన్సర్ చేశారు ఆ మూవీలో అంటున్నారు. ఓకే, బట్ ఇదైతే కాదు. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి పంపించారనమాట ఎవరు, కృష్ణ గారు, సంతోష్ గారు, ఇద్దరు కూడా. సో ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా మేడం, మాకు ఆన్సర్ తెలియదు, ఎంత ట్రై చేసినా కానీ తెలియట్లేదు అంటున్నారు పూజా ధనంజయ్ గారు. ఎక్కడి నుంచి, అనంతపురం జిల్లా నుంచి. ఇట్స్ ఓకే, నేను చెప్పేస్తాను. అండ్ అలాగే బోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు ఆన్సర్, బట్ ఇదైతే కాదు. అండ్ అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటున్నారు కర్నూలు నుంచి నజరీన్ గారు ఫ్యామిలీ, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ అప్పలరాజు గారు ఇది కూడా ఆన్సర్ కాదు, పడని నుంచి. అండ్ అలాగే సుకుమార్ అండ్ ఫ్యామిలీ పంపించారు చవటపాలెం నుంచి అట, ఓకే, గూడూరు నుంచి, బట్ ఇదైతే ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, ఇది కాదండి ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ చేశారు కార్లపూర్ నుంచి గౌజ్ బాషా గారు, షబియా గారు, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ అప్పలరాజు గారు పంపించారు. ఓకే ఓకే, చాలు చాలు చాలు, ఇంకా ట్రై చేసింది చాలు. ఇదే ఇందులో ఉంది ఒక కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ చేసింది ఎవరు, మూర్తి సాగర్ గారు నెరడుచర్ల నుంచి మెసేజ్ చేశారు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ అలాగే దాస్ సినిమా అంటున్నారు మాలంబి కర్నూలు నుంచి, బట్ ఇదైతే కాదండి. అండ్ అలాగే షబానా గారు పంపించారు పెద్దగూడెం నుంచి ఆన్సర్, బట్ ఇదైతే కాదు. ఇంతకీ షబీనానా షబానానా కొంచెం క్లారిటీ ఇరా. అండ్ అలాగే నంద్యాల నుంచి పంపించారు భానుముక్కల అంటూ పంపించారు, సత్యం శివం సత్యం అనుకుంటున్నా అంటున్నారు, ఓకే, బట్ ఇదైతే కాదు. అండ్ అలాగే ఇప్పుడే ఆన్ చేశాను ఎఫ్ఎం అంటూ పంపించారు చిన్న కాకా, నీ నుంచి క్వశ్చన్ వినలేదు నేను అంటున్నారు సుమా గారు అట. సుమా గారు లాస్ట్ మెసేజ్ ఉంది, అంటే మీ తర్వాత ఒక మెసేజ్ ఉంది, అది కూడా చూసేసి నీ ఆన్సర్ రివీల్ చేస్తా ఒక 5 మినిట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ గారు ఫ్యామిలీ పంపించారు క్వశ్చన్, క్వశ్చన్ నేను చెప్పానండి, వాళ్ళిద్దరూ అన్న చెల్లెలుగా నటించింది అంటూ. సో అది నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదు. అండ్ మొదటి ప్రశ్నతోనే ముఖ చిత్రాలు మార్చేశారుగా అంటున్నారు అప్పలరాజు గారు, అలా అవుతూ ఉంటుంది అంతే. అండ్ సోలాపూర్ నుంచి ఆన్సర్ చేశారు రాజేష్ గారు, అంబికా గారు. సో ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ శ్రీనివాస్ గారు ఆన్సర్ చేశారు, బట్ ఇది కూడా కాదు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఆన్సర్ చేశారు, ఈ రెండు సినిమాలు కావండి. అండ్ అలాగే ఈ మలామి గారు కర్నూలు నుంచి ఆన్సర్ చేశారు, బట్ ఇది కూడా కాదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి, చాలా మంది ఆన్సర్స్ చేశారు, బట్ వాటిల్లో ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అనుకుంటా. అండ్ ఇంకొక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, చూసేద్దాం. జగన్మోహన్ రావు గారు బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ విశ్వేశ్వరయ్య గారు ఆన్సర్ చేశారు కోడుమూరు నుంచి, సో ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే, బట్ ఇది ఆన్సర్ అవ్వకపోవచ్చు అప్పలరాజు గారు, అది అందుకే నేను చెప్పట్లేదు. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ చేశారు వెంకటేశన్ శ్యామల గారు, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి చూసేద్దాం. అందరూ చాలా మంది గుండమ్మ కథ పంపిస్తున్నారు. గుండమ్మ కథలో అల్లుడు అవుతాడు కదా సావిత్రికి, సావిత్రి గారికి భర్తగా యాక్ట్ చేస్తారు కదా. సో అంటే దాన్ని బట్టి ఏమైనట్టు, సూర్యకాంతం గారు సావిత్రి గారి పిన్ అయినట్టు. సో వాళ్ళిద్దరూ చువ్వర్లు అనుకుంటారు కదా, నేను అల్లుడరికం కూడా చేస్తాను అని చెప్పి కామెడీగా చివరిలో ఒక ఎండింగ్ ఇచ్చేశారు కదా ఆ సినిమాలో. మరి అది గుండమ్మ కథ అనేది అత్త అల్లుళ్ళ సంబంధం అనమాట. ఇప్పుడు చాలా మంది వేరే వేరే ఆన్సర్స్ చాలా పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా, మనందరి ఫేవరెట్ ఫిలిం మాయాబజార్. సో ఈ సినిమాలో మనకి సుభద్ర గారికి తోడుకోడలుగా హిడింబి అనే పాత్రలో సూర్యకాంతం గారు నటిస్తారు, అంటే గతోత్క జోడి తల్లిగా. సో ఈ సుభద్రాదేవి ఎవరు అని అంటే కృష్ణుడి చెల్లి. మరి కృష్ణుడికి చెల్లి తోడుకోడలంటే ఎవరు, కృష్ణుడికి కూడా చెల్లే కదా. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అయిపోయారనమాట. ఎక్కడికో తీసుకెళ్లారు అన్నట్లుందా ఈ క్వశ్చన్. సరే నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఇట్టే ఆన్సర్ పట్టేస్తారనమాట మీరంతా. క్వశ్చన్ ఏంటంటే, కథ విను పేరు చెప్పు, అది క్వశ్చన్. నేను చెప్పే చిన్న వన్ లైన్ వినేసి మీరు ఆ టైటిల్ ఏంటనేది కనిపెట్టి చెప్పేయడమే, అది క్వశ్చన్. సో విలన్ అనేవాడు ఒకడు ఉంటాడు, ఆ విలన్ తన అన్న అయిన పోలీసుని చంపే ఒక పొలిటీషియన్ అని తెలిసి తనపై రివెంజ్ తీర్చుకునేందుకు ఒక ఎమ్మెల్యే సహాయంతో స్పెషల్ పోలీస్గా మారుతాడు హీరో, ఇదే సినిమా.
తెలిస్తే ఆన్సర్ చేసేయండి 08 66 248 8814 కి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.

విలను తన అన్న అయిన పోలీస్ ని చంపే ఒక పొలిటీషియన్ అని తెలిసి తనపై రివెంజ్ తీర్చుకునేందుకు ఎమ్మెల్యే సహాయంతో స్పెషల్ పోలీస్ గా మారతాడు హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా తెలిస్తే ఆన్సర్ చేయండి 0866 248 8814 కి. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఆన్సర్స్ చాలానే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు. హీరో కరెక్టే, సినిమా ఇంకోటి. ఓకేనా, నెక్స్ట్ ఇంకెవరు ఆన్సర్ చేశారో చూద్దాం. మాయాబజార్ అంటూ సర్దార్ గారు మెసేజ్ చేశారు. అప్పలరాజు గారు మీరు కూడా, హీరో సేమే బట్ ఆ సినిమా వేరే అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మహేష్ రెడ్డి గారు మదనపల్లి నుంచి అందరికి నమస్కారం అంటున్నారు. అండ్ అలాగే ఆన్సర్ చేశారు క్యాడర్ వీరేష్ గారు రాజోల నుంచి. సో హీరో సేమ్ బట్ ఆన్సర్ వేరే. అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి ఈ క్వశ్చన్ కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ అర్జున్ గారు, ఓకే ఓకే అర్జున్ గారు కాదా, నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు కర్నూలు నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొలిపారి నుంచి మౌలాలి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు కూడా పంపించారు. సో మీరు ఆ మూవీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఎక్స్ప్రెషన్ చెప్పేసింది రాజేశ్వరి గారు. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మూర్తి సాగర్ గారు ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాకేష్ గారు ముంబై నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి భార్గవి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అండ్ గోల్లపల్లి నుంచి గోవర్ధన్ గారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మి ఒడియంపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లావణ్య గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్.

అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే జాండ్రపేట నుంచి లీలారాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గాంధీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రమా గారు కంకిపాడి నుంచి పంపించారు. హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిన్నకాకాణి నుంచి సుమ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ గారు నిజామాబాద్ నుంచి పంపించారు. ఈ హీరో కరెక్టే బట్ ఆన్సర్ వేరే సినిమా అనమాట. అండ్ టూ ఆప్షన్స్ పంపించారు కదా ఇనాయతుల్లా గారు, అందులో రెండోది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, శ్రీను గారు పంపించారు పుల్లంపేట నుంచట. ఓకే, పైనది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకట్ కుమార్ గారు, హేమలత గారు ఏమిగానూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మలాంబి గారు కర్నూలు నుంచి ఆన్సర్ చేశారు. హీరో కరెక్టే అండ్ ఆన్సర్ వేరే. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ జయం భాష గారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల నుంచి పంపించారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు. బట్ హీరో అయితే కరెక్టేనండి, మీ ఆన్సర్ కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మహేష్ బాబు ఫిలిం పంపించారు, బట్ హీరో హీరో కాదు, ఆన్సర్ అది రెండు కాదండి. ఈశ్వరమ్మ గారు, రఘుపతి గారు, విశ్వేశ్వరయ్య గారు పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, వెంకటేష్ గారు, శ్యామల గారు పంపించారు రంగారెడ్డి జిల్లా నుంచి. సో ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. గోనగండ్ల నుంచి రంగస్వామి గారు, లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ విక్రమార్ కుడు కాదు, అంకయ్య గారు బందర్పల్లి నుంచి. అండ్ లత గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకో కొన్ని ఆన్సర్స్, ఇంకో 5-6 ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ చూసేస్తా న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తాముఖ్యాంశాలతో ఇందిర. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్లు ఈరోజు ప్రారంభించారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈరోజు నీటిని విడుదల చేశారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నారుమళ్లకు అవసరమైన నీటిని అందించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికీ యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో రేపటి నుండి 3 రోజుల పాటు భారత 13వ మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు పొందుటకు ఎన్టీఆర్ జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీఐల్లో సీట్లను భర్తీ చేయుటకు గాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ విజయవాడ ప్రధానాధికారి మరియు కన్వీనర్ ఎం కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రేడ్2 కార్యదర్శులకు గ్రేడ్1 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో కథ విని పదాన్ని చెప్పిన ఆ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే బ్రహ్మపురం నుంచి భార్గవ గారు శివరామ్ గారు పంపించారు. ఈ హీరో కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. అండ్ కనకారావు గారు పడ నుంచి మీది కూడా హీరో కరెక్ట్ ఆన్సర్ అది కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ పంపించారు. మా ముఖ చిత్రాల్లో చిత్రాతి చిత్రంగా మార్చేయాలని మరీ కంకణం కట్టుకుని వచ్చారు కదా అంట. అంటే అది అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అంతేనండి. నెక్స్ట్ ఇంకా ఇది ఎవరు పంపించారంటే శ్రీరాములు గారు లక్ష్మమ్మ గారు అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ మీకోసం ఈజీగా ఇంకొంచెం ఈజీగా ట్రై చేద్దాంలే ఈసారి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. నెక్స్ట్ ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, హీరో కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పడన్ నుంచి నరసన్న గారు జోగంగ గారు హీరో కరెక్ట్గా ఆన్సర్ కాదు. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు సంతోష్ గారు హీరో అండ్ ఆన్సర్ రెండు కరెక్టే. అండ్ అలాగే అనుమూల మోహన్ సుభద్ర గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ బాలాజీ నగర్ నుంచి మలాంబి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పనా? విలన్ తన అన్నయ్యన పోలీస్ ని చంపే ఒక పొలిటీషియన్ అని తెలిసి తనపై రివెంజ్ తీర్చుకునేందుకు ఎమ్మెల్యే సహాయంతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా మారి తన ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకుంటాడనమాట కిల్బిల్ పాండే సహాయంతో. సో ఇంతకి ఎవరా హీరో అంటే హీరో అల్లు అర్జున్. అండ్ ఆ సినిమా ఏంటంటే రేస్ గుర్రం అనమాట. అది సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈసారి చాలా సింపుల్, పాట వినండి ఆన్సర్ పట్టండి. ఓకేనా? నేను ఒక పాట వినిపిస్తా, ఆ పాట వినేసి ఆ పాటలో మీకు వినిపించిన తెలుగు సినిమా పేర్లు ఒక మూడు మూడు ఒక 1 2 3 అని మూడు పంపించండి చాలు. ఓకేనా? పాట వినండి ఆన్సర్ పట్టేయండి. ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది సిత్ శ్రీరామ్ వాయిస్ లో. మరి ఈ పాటలో మీకు కొన్ని తెలుగు సినిమా పేర్లు వినిపిస్తాయి, ఒక మూడు నాకు పంపించండి. ఓకేనా? వింటూ ఉండండి వివిధ భారతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3 సందడే సందడిలో మనం ఉన్నాం కదా. మరి మీరు ఇప్పుడు విన్న సిత్ శ్రీరామ్ పాటలో ఉన్న సినిమాల పేర్లు నాకు ఆన్సర్ చేయండి అన్నాను. అంటే ఒకటి రెండు మూడు చాలు, మూడు ఆన్సర్స్ చాలు. మరి ఎవరెవరు ఏం పంపించారో చూసేద్దాం.

సో మాలన్ బి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పల్ రస్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మురహరి యశోద గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, యాకూబ్ బాషా గారు నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ పేరు కూడా పంపించండి సారి, అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నజరీన్ గారు నజీర్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మీ పేరు నెరుడు చర్ల నుంచి మూర్తి సాగర్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమ్మ గారు గంగిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి కృష్ణ గారు సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్, రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుందరి గారు పెనలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చిన్నకాకాని నుంచి సుమ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రాజేష్ గారు ఫ్యామిలీ సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శ్రీవల్లి గారు అండ్ ఫ్యామిలీ అంతా ముత్యాలంపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, చాలా సంతోషం అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్రపేట నుంచి లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి శ్రీనివాసరావు గారు పెద్దమస్తనరావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అనంతపూర్ నుంచి ధనంజయ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ సత్యనారాయణ గారు లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కర్నూలు నుంచి పంపించారు కర్నూలు జిల్లా నుంచి ఓకే. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, బట్ ఆన్సర్ అయితే లేదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. సో పోలయ్య గారు సరైనోడని పంపించారు, బట్ ఇదైతే ఆన్సర్ అవ్వదు కదా. నెక్స్ట్ ఇంకా తరాలపల్లి నుంచి పంపించారు బుచ్చయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఓకే మేడం మీకు ధన్యవాదాలు అంటున్నారు ఓకే. సర్దార్ గారు ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మరి ఎవరు పంపించారు అని అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు, సో మీది కూడా కరెక్ట్ ఆన్సరేనండి. మరి చూసేద్దాం ఆన్సర్స్ అయితే. సో ఫస్ట్ ఆ సాంగ్ స్టార్టింగే ఉంటుంది ఒక సినిమా పేరు, నువ్వు ఉంటే నా జత గాని, అండ్ ఆ తర్వాత నేను, ఊపిరి, అండ్ అలాగే చెలియా, ఎవరు, ప్రేమ, రోజా, బూచి, అండ్ మధ్య మధ్యలో నీకోసం అంటూ పాడతాడు కదా, సో నీకోసం కూడా ఉందన్నమాట. సో ఇన్ని సినిమాలు ఉన్నాయి మొత్తం. సో మొత్తం 9 సినిమాలు ఉన్నాయన్నమాట ఈ పాటలో. సో అది విషయం, ఒక పాట మీద క్వశ్చన్ అడిగితే చాలా ఈజీగా చెప్పేశారు కదా, అండ్ ఇప్పుడు రెండు పాటల మీద క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నేను రెండు పాటలు వినిపిస్తాను, ఈ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కోండి, నాకు ఆన్సర్ చేసేయండి.

మరి మీరు ఒక రెండు పాటలు విన్నారు కదా, ఒకటి బాలుగారు పాడారు, ఇంకొకటి కేకే గారు పాడారు. మరి వీళ్ళిద్దరు పాడిన ఈ పాటల్లోని ఒక చిన్న సిమిలారిటీ కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి 0866248884.

సో నేనైతే సాంగ్స్ రెండు వినిపించి ఆ రెండు సాంగ్స్ లో ఉన్న సిమిలారిటీ కనుక్కోమని అడిగాను మన లిజనర్స్ ని. మరి ఎవరెవరు ఏం పంపించారో చూసేద్దాం. మరి నేను వినిపించిన పాటలు ఏంటి అని అంటే, సో ఒకటి బాలు గారు పాడిన పాట అనమాట, అండ్ రెండవది కేకే గారు పాడిన పాట. మరి రెండు పాటల్లో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కోమన్నా. చాలా ఈజీ అండ్ చాలా మంది పంపించారు కూడా, చూద్దాం. సో ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు నాగార్జున గారు, లక్ష్మి గారు, అండ్ అలాగే అప్పలరాజు గారు బడ నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సరైనోడు అంటూ ఈ ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. బట్ ఇది ఆన్సర్ కాదండి, ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి గారు, సంధ్య గారు, అండ్ అలాగే కాదర్ వీరాజ్ గారు రాజోల్ నుంచి ఆ పాటలు వినిపించిన పాటల పేర్లే పంపించారు. ఓకే. అండ్ అలాగే కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ ఇందాక దానికి ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రెండు సినిమాల్లో హీరోలు సింగర్లు అనుకుంటున్నారట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడుగా, కాదండి. అండ్ అలాగే ఇంకా ఇంకో సిమిలారిటీ ఉంది యాక్చువల్లీ, ఒకటి నాగార్జున ఒకటి వెంకటేష్ పాట అది.

క్లూ అయితే వచ్చేసిందిగా ట్రై చేయండి. అండ్ అలాగే పోలయ్య గారు ఆలగడ్డ నుంచి ఈ కింద అక్కడ దానికి ఆధార్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి అనుకుంటున్నా అంటున్నారు చిన్న కాకాణి నుంచి సుమా గారు. సుమా గారు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళండి, అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళండి ఆన్సర్లో. అండ్ నెక్స్ట్ ఇంకా సుకుమార్ గారు ఫ్యామిలీ పంపించారు చౌటపల్లెం నుంచి. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎస్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊరవకొండ నుంచి సెకండ్ సాంగ్ ఏముందో అది పంపించేశారు, బట్ అదైతే కాదు కదా, అంటే పాట పేరుని పంపించకూడదు, కామన్గా ఉన్న సిమిలారిటీని పంపించాలి. సో నెక్స్ట్ వచ్చేసి జగన్ గారు, జ్యోతి గారు అండ్ ఫ్యామిలీ బ్రహ్మపురం నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ ముచ్చాలంపాడు నుంచి శ్రీవల్లి గారు అండ్ ఫ్యామిలీ పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్. ఓకే కన్సిడర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పెదకొత్తిపల్లి అంట, పెద్ద కొత్తపల్లి, ఓకే వెరైటీగా ఉంది పేరు, అక్కడి నుంచి పంపించారు. లక్ష్మి గారు, సత్యనారాయణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. ఓకే కరెక్ట్ ఆన్సర్ అందరిది కూడా. అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ పల్లవి పంపించింది, పల్లవి కరెక్ట్ ఆన్సర్ పల్లవి. నెక్స్ట్ ఇంకా కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడ నుంచి పంపించారు. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు ఫ్యామిలీ పంపించారు. ఐ థింక్ సూపర్ గుడ్ మూవీస్ అంట, బాగుంది యాక్చువల్లీ, రెండు సూపర్ గుడ్ మూవీసే. అండ్ ఆర్బి చౌదరి గారు అంటూ కూడా పంపించారు. యాక్చువల్లీ సూపర్ గుడ్ మూవీస్ వరకు తీసుకుందాం, బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు సరైనోడు అంటున్నారు. యాక్చువల్లీ అది ఇందాకటి క్వశ్చన్, బట్ సరైనోడు కూడా ఆన్సర్ కాదు ఆ క్వశ్చన్కి. అండ్ కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు మళ్ళీ సరైనోడు అంటూ పంపించారే. అండ్ అలాగే రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు ఎవరు, వైద్య గారు అండ్ మురళి గారు అన్నమాట ఇద్దరు కూడా. సో మీరు ఈ సాంగ్ టైటిల్స్ని పంపించారు, బట్ ఇదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ ఆశా గారు బెంగళూరు నుంచి పంపించారు. ఓకే ఫస్ట్ అక్కడ మీరు యాడ్ చేసిన స్టార్టింగ్ వర్డ్ ఉందే, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన్ నుంచి నరసన్న గారు, శివగంగ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. ఓకే బట్ అవ్వకపోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కనిపించలేదు అంటున్నారు. ఓకే న్యూస్ ఆన్ అయ్యే యాప్లో తిరుపతి రాలేదంటారా, శ్రీను గారు పంపించారు ఐరాల నుంచి. ఒకసారి యాప్ క్లోజ్ చేసి రిఫ్రెష్ చేసి చూడండి, రాకపోతే నాకు చెప్పండి, నేను మా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నకాకాని నుంచి సుమా గారు పంపించారు. ఇద్దరు హీరోస్ పాట పాడుతూ ఉంటారా, యాక్చువల్లీ ఇది భలే సిమిలారిటీ, నిజమే ఇద్దరు హీరోస్ పాట పాడుతూనే ఉంటారు ఈ సాంగ్లో అయితే. నెక్స్ట్ ఇంకా మురహరి గారు, యశోద గారు, జానకిరాజు గారు నిజామాబాద్ నుంచి డైరెక్టర్ అంటూ పంపించారు. ఓకే బట్ ఆన్సర్ కాకపోవచ్చు. అండ్ అలాగే ప్రేయసి కోసం అనే సాంగ్ అంట, ఓహో వాళ్ళిద్దరు ప్రేయసి కోసం పాడే సాంగ్ అని సిమిలారిటీ అనుకుంటున్నారా, మలంబి గారు కర్నూలు నుంచి. ఓకే బట్ అవ్వకపోవచ్చు. అండ్ నరసింహ గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారనమాట. రైటర్ సీతారామ శాస్త్రి గారట, ఓకే లిరిసిస్ట్ అనుకుంటున్నారా, బట్ కాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా భద్రాద్రి నుంచి పంపించారు కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనిద్దున్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. భవానీపేట నుంచి ఇనాయతుల్లా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఏకలవ్య నగర్ నుంచి శ్యామ్ల గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, హనుమకొండ నుంచి బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసినాయి అవి, మరి చూద్దాం ఆన్సర్ ఏంటి అనేది. సో ఒకటి నాగార్జున గారి పాట పాటల పల్లకివే, సో ఈ పాట. అండ్ అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారి పాట పాటకు ప్రాణం. అంటే ఈ రెండు పాటలు పల్లవితోనే పల్లవిలో పాటతో స్టార్ట్ అయ్యే పాటలు అనమాట. అంటే మొదటి పదం పాటే ఉంటుంది, అలా ఉన్న రెండు పాటలు అనమాట. సో అదే ఈ చిన్న సిమిలారిటీ. సింపుల్ గా చెప్పాలంటే పాటతో మొదలయ్యే పాటలు అది. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, కొంచెం జాగ్రత్తగా వినండి. మరి పక్కనే ఉన్న ఏటీఎంలో డబ్బులు తెచ్చుకునేందుకు 16 ఏళ్ల అమ్మాయి, 60 ఏళ్ల తాత వెళ్తూ ఉన్నారట. వాళ్ళిద్దరి బంధం చూసి మురిసిపోయిన ఒక పెద్దమ్మ, ఏంటండి ఇవాళ ఎంత ఖర్చు చేస్తుంది

చేస్తున్నారు అని అడిగిందట. అడగ్గానే ఆ ముసల్తాత అన్నాడు, ఎంతో కాదులే, మా వయసు మధ్య తేడాని 100తో చేస్తే అన్నట్టు. మరింతకీ వాళ్ళు ఎన్ని రూపాయలు తీసుకుంటున్నారు అనేది మనం ఆన్సర్గా కనిపెట్టాలి. సో ఏటీఎంకి ఇద్దరు తాత మనవరాళ్ళు వెళ్ళారు. ఓకేనా? నీ క్వశ్చన్ మళ్ళీ జాగ్రత్తగా అడుగుతాను, జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. ఏటీఎంలో డబ్బులు తెచ్చుకునేందుకు 16 ఏళ్ల అమ్మాయి, 60 ఏళ్ల తాత వెళ్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళ బంధం చూసి మురిసిపోయిన ఒక పెద్ద ఆవిడ, ఏంటండి ఇవాళ ఎంత ఖర్చు చేస్తున్నారు అని అడిగిందట. ఎంత లేదులే, మా వయసు మధ్య తేడాని 100తో కొలిస్తే అంత అన్నాడు. మరి అది ఎంత? ఆన్సర్ తెలిస్తే నాకు 0866248114కి ఆన్సర్ చేసేయండి. మరి వింటూ ఉండండి భవిద్ భారతి, ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది.

విన్నర్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి ఈ క్వశ్చన్ లో విన్నర్ ఎవరో చూద్దాం. మరి నేనైతే క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. పక్కనే ఏటీఎం లో ఉన్న డబ్బుల్ని తెచ్చుకునేందుకు 16 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల తాత వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరి బంధాన్ని చూసి మురిసిపోయిన ఒక పెద్ద ఆవిడ, ఏంటండి ఈ రోజు ఎంత ఖర్చు చేస్తున్నారు అని అడిగిందట. ఎంతో కాదులే, మా వయసు మధ్య తేడాని 100తో గుణిస్తే అని చెప్పి అన్నాడట ఆ తాతయ్య. మరి ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారు చూసేద్దాం, ఆన్సర్ చూసేద్దాం. ఓకే, ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు ప్రియా గారు అండ్ ఫ్యామిలీ, అండ్ అలాగే అప్పలరాజు గారు ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు ఇందాకటి దానికి ఆన్సర్ చేశారు, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కాదర్ వీరేష్ నుంచి రాజోల్ నుంచి కేతర్ వీరేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా భార్గవి గారు, శ్రీరామ్ గారు బ్రహ్మపురం నుంచి ఆన్సర్ చేశారు అండ్ 100 మిస్ అయిపోయారు, బట్ ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అబ్దుల్ గారు పెద్దపరివి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు పంపించారు పల్లవి. సో పల్లవి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ అలాగే నెక్స్ట్ కనకారావు గారు పడ నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుకుమార్ తేజస్వి అండ్ ఫ్యామిలీ అంతా చౌట్పాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే 50 రూపీస్ అయినా మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కాదు, అండ్ అలాగే రాజేష్ గారు అంబికా గారు ఫ్యామిలీ పంపించారు కాదండి ఆన్సర్ ఇది కాదు, అండ్ అలాగే శ్రీను గారు ఐరాల నుంచి పంపించారు ఇది కూడా ఆన్సర్ కాదు, తిరుపతి నో అంట. సో చెప్తాను లేండి శ్రీను గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఖర్చు చేస్తున్నారు అంటూ విఎన్ రావు గారు నిజామాబాద్ నుంచి పంపించారు, ఇది కూడా ఆన్సర్ అవుతుంది కొంతమంది చెప్పిన ఆన్సర్స్ లో, అది ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తాను. అండ్ పెనంలూరు నుంచి సుందరి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మధు గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, మధు గారు మహబూబ్ గారు లక్ష్మీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, అండ్ నెక్స్ట్ ఇంకా నాసికా వేణు గారు దేశాపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే 100 నేనే అడిగాను కదా అందులో, బట్ అదైతే ఆన్సర్ కాదు. నాగర్ గారు కర్నూలు నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా పోలయ్య గారు ఇందాక దానికే ఆన్సర్ చేశారు, అండ్ అలాగే మురహరి గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, చిన్న కాక నుంచి సుమ గారు. సో ఓకే, మీది కూడా కన్సిడర్ చేస్తున్నాను కరెక్ట్ కింద అది. నెక్స్ట్ ఇంకా మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు 265, ఇది ఎలా వచ్చింది కాదు ఆన్సర్ అయితే. కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వీరేంద్రనాథ్ పటేల్ గారు పంపించారు కుంకనూరు నుంచి. సో నమస్తే అండి, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు కర్నూలు నుంచి నజరీన్ గారు అండ్ వేణు గారు జయంపు నుంచి పంపించారు, మీరు ఒక 200 చిల్లర తగ్గించేశారు అంతే. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల, ఓకే డి నరసింహారావు గారా, అలా పంపించచ్చు కదా, కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎగ్జాక్ట్లీ మల్టిప్లికేషన్లు అలా సబ్ట్రాక్షన్లు ఎడిషన్లు అన్నీ చేసేసి మరీ పంపించారు మూర్తి సాగర్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బుచ్చయ్య గారు హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వెంకటేష్ గారు శ్యామ్ల గారు పంపించారు ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుగుణాభాయ్ గారు రఘువీర్ సింగ్ గారు కరెక్ట్ ఆన్సర్ ఏలూరు నుంచి. నెక్స్ట్ ఇంకా ఇనాతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మీరైతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేశారు వాళ్ళకి మీ ఏటీఎం దగ్గర నుంచి, అది విషయం. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు ధనంజయ్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, రామలక్ష్మి కాలనీ నుంచి నరసన గారు శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, మీరు ఎందుకండి 20 తగ్గించేశారు పాపం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, మీరు కూడా వాళ్ళకు 400 ఎక్కువ ఇచ్చి పంపించారే పర్లేదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే జాఫర్ గారు మైదుకూరు నుంచి పంపించారు, ఇదైతే ఆన్సర్ కాదు.

మీరు ఆలోచించండి, మీరు ఇంకొంచెం సగం అందులో సగం తగ్గించేస్తే చాలు, అది విషయం. అంటే ఇంకొంచెం తగ్గించాలి యాక్చువల్లీ మీ ఆన్సర్ని. అండ్ అలాగే మల్లికార్జున్ గారు 76 అని ఆన్సర్ చేశారు, కాదండి మీరు యాడ్ చేశారు వాళ్ళిద్దరు వయసుని, అది బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రియా గారు, శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ వినలే, ఇప్పుడే ఆన్ చేసా, హలో చందనమ్మ అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. సో ఇంకొక రెండు మెసేజెస్ ఉన్నాయి, అండ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేసేది మీరే ఫైనల్ విన్నర్ అయిపోతుంది కానీ చిన్నమ్మాయి గారు. నెక్స్ట్ ఇంకా చందన గారు, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి మీకు, అందుకే మిమ్మల్ని క్రియేటివ్ ఆర్జే అన్నాను అంటున్నారు. థ్యాంక్ యూ అప్పలరాజు గారు. అండ్ అలాగే బసవరాజు గారు కర్నూలు నుంచి మీకు క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరింతకీ తాత మనవరాళ్ళ మధ్య ఉన్న తేడా ఏంటి, అది కనుక్కోవాలి కదా. 60 ఏళ్ల తాత, 16 ఏళ్ల అమ్మాయి అని చాలా ఈజీగా క్లూ ఇచ్చాను. మరి వీటిని బట్టి కనుక్కున్నారు కొంతమంది, కొంతమంది కనుక్కోలేకపోయారు. సో ఫస్ట్ నేను చెప్పినప్పుడు నూటితో కూడితే అన్నట్లుగా చెప్పాను, కాబట్టి కొంతమంది 144 ఆన్సర్ చేశారు. సో దాన్ని కన్సిడర్ చేసేస్తున్నాను కరెక్ట్ కింద. బట్ గుణిస్తే అనమాట, అంటే మల్టిప్లై చేస్తే 44 వస్తుంది. వాళ్ళిద్దరి వయసు మధ్య తేడా ఎంతంటే 44 సంవత్సరాలు, 60 ఏళ్ల తాత, 16 ఏళ్ల అమ్మాయి. సో వీళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఎంత, 44 సంవత్సరాలు. అది 100తో గుణిస్తే, అంటే ఇంటూ 100 వేయాలి, అంటే 44 ఇంటూ 100, 4,400 రూపీస్ ఖర్చు చేయబోతున్నారనమాట. ఎగ్జాక్ట్లీ 4,400 రూపీస్ పంపించిన వాళ్ళందరివి కూడా కరెక్ట్ ఆన్సర్సే. అమ్మ బాబాయ్ అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉంటారు కదా, నాకు అర్థమవుతుంది. మరి చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి ఆన్సర్ని. మరి నేను అడిగే ఈ సింపుల్ క్వశ్చన్ చాలా ఈజీ, మరి ఇదే ఫైనల్ క్వశ్చన్. సో ముగ్గురు హీరోయిన్ల పేర్లు చెప్తాను, వాళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏదో మీరు చెప్పేయాలి. అది చాలా ఈజీ అనమాట. అనుష్క, అలాగే అమలా పాల్ అండ్ సారా అర్జున్, వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏది? హీరోయిన్ అనుష్క, హీరోయిన్ అమలా పాల్ అండ్ హీరోయిన్ సారా అర్జున్, వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 08662488814కి.

నడపా నడపా ఈ ఫన్ లేకపోతే మనలో ఉన్న ఫిలమెంట్ మాడిపోతుందో చెప్పండి. సో అలాగా మన సందడి సందడి కొనసాగుతుంది. అండ్ నేను అడిగిన చివరి క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. అనుష్క, అమలా పాల్, సారా అర్జున్, వీళ్ళ ముగ్గురు

కలిసి నటించిన సినిమా. ఏది అని అడిగాను, ముగ్గురు హీరోయిన్స్. మరి ఆన్సర్ ఎవరు పంపించారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అప్పలరాజ్ గారు పడన్ నుంచి, అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, శాంతినగర్ నుంచి ఓకే ఒకరు గారు, అండ్ అలాగే అబ్దుల్ గారు పెదపరివి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా విఎన్ రావు గారు నిజామాబాద్ నుంచి పంపించారు, చందనానా మజాక అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విక్రమ్ హీరో అంటూ ఆన్సర్ చేశారు చిన్న కాక నుంచి సుమాకర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోనిగండ్ల నుంచి లక్ష్మీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి ముర్హరి యశోద గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుకుమార్ గారు ఫ్యామిలీ పంపించారు చౌడపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. తెలుగులో ఒకటి తమిళ్లో ఒకటి రెండు పంపించారు భలేగా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ వినలే, ఓకే వినే ఉంటారు. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష అనుకుంటున్నా అంటూ, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి గారు మంగళగిరి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ మూర్తి

తెలుగులో ఒకటి తమిళ్లో ఒకటి రెండు పంపించారే భలేగా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ వినలే, ఓకే వినే ఉంటారు. సో ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజేశ్వరి గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మూర్తి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కనకారావు గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలకనారాయణ గారు అండ్ ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, హాయ్ చందన గారు అంటూ మురళి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సాంగ్ అయితే పాడలేమండి, రూల్స్ ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు విజయ, ఓకే విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మలంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కొత్తగూడెం నుంచి నరసింహారావు గారు కరెక్ట్ ఆన్సర్, మరలా ఎప్పుడు దర్శనం చందనమ్మ అంటున్నారు మా జవాబు అంటే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు రఘువీర్ సింగ్ సునాఫాయ్ గారు ఏలూరు నుంచి. సో నా దర్శనం అంటే అతి త్వరలో కలుస్తాం మీ అందరినీ, అది కూడా కేవలం 24 గంటల గ్యాప్తో, అది విషయం. అండ్ డిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మధులత గారు పంపించారు అండ్ మెహబూబ్ గారు ఓకే లక్ష్మీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి జిల్లా గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వడియంపేట నుంచి నాగార్జున గారు లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమ్మేడ్ నుంచి జైనుద్దీన్ గారు స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అంటున్నారు రాకేష్ గారు ముంబై నుంచి, నాకు కూడా అండి సేమ్ పిచ్. నెక్స్ట్ ఇంకా వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందకాయపల్లి విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భార్గవ శివరామ్ గారు బ్రహ్మపురం నుంచి విక్రమ్ నటించిన అంటే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ముసలోడు గట్టోడే మేడం చిలిపి సమాధానం అంటున్నారు వీర కనకారావు గారు ఓకే వీరభద్రాపురం నుంచి. ఇందాకటి క్వశ్చన్కా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, వాళ్ళని అందరినీ మనం పట్టుకుందాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు పంపించారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి మొత్తానికి మీ స్టైల్లో మరోసారి సందడి సందడి ప్రోగ్రామ్ని పరుగులు పెట్టించారు, మీరు వచ్చినప్పుడు అలా ముఖ చిత్రాలు మారిపోవడం కామన్ అయిపోయింది అంటున్నారు అప్పలరాజు గారు. ఇట్స్ కామన్ కదా, అది విషయం. అండ్ నెక్స్ట్ ఊరోకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఎనీవే అలా అలా సరదాగా ఉంటేనే బాగుంటుంది సందడి సందడి అన్నప్పుడు, అండ్ మీ ముఖ చిత్రాలు మారుతూ ఉంటే అప్పుడు వచ్చే ఆనందం ఆ కిక్కే వేరప్ప, అది సంగతి. మరి చివరిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ అనుష్క, అమలాబాల్, సారా అర్జున్ వీళ్ళందరూ కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా? మన హీరో విక్రమ్ నటించిన నాన్న అనమాట. సో అది ఆన్సర్. మరి ఇవి మన సందడి సందడి, మీరంతా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ చివరిగా మంచి సాంగ్ ట్రెండింగ్ ఇచ్చేద్దాం ఇవాళ ఈ సందడి సందడికి. నెక్స్ట్ వివిధాలు కలుద్దాం, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో 3 రాష్టాల ప్రభుత్వాధినేతల్ని కాకుండా నదులను కూడా అనుసంధానించారని ఆయన వ్యాఖ్యానించారు. 3 రాష్టాల రైతులకు సాగునీటిని, హోస్పేట ప్రాంతవాసులకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. రాజధాని అమరావతిలో మొదటిసారిగా తెలుగు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు వెలగపూడిలోని బిట్స్ పిలానీలో జరిగింది. నటులు నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలటూరు గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన శాఖను ఈరోజు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని, కొత్తగా వచ్చిన ఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి నీలకంఠేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ రహదారులను దశలవారీగా అభివృద్ది చేస్తూ ప్రజల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఎల్లుండి కానూరులో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి పి నరేష్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయసేవా కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురంలో ఈరోజు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న 2 T20 మ్యాచ్ల సమయాలు గంట ముందుకు జరిపారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్లు ఇప్పుడు రేపు సాయంత్రం 6 గంటలకే మొదలు కానున్నాయి. 28న జరిగే 2 T20 మ్యాచ్, మహిళా T20 ప్రపంచకప్లో భారత్ ఆస్టేలియా మ్యాచ్తో సమయం కలిసిపోతుంది.

0: एक भारती एफएम 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतं तागिनंत अनुभूति मन तेलुगु वारिकी
3: पाट आस्वादन एप्पुडू अमृतमे
4: अंदमैन पदालतो अद्दिन अलंकारं पाट
3: चक्कनि छंदस्सुतो दिद्दिन चमत्कारं పాట
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై

ఎస్, 4:05:45 అయిపోయింది, 4:05:45 భలే వచ్చింది కదా టైం అయితే. సో మనం వివిధాల్లో ఎంట్రీ చేసాం, మరి ఈ రోజు ఒక దర్శకుని దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోంచి పాటలైతే మనం వింటాం అనమాట. ఇంతకీ ఎవరా దర్శకులు అంటే పేరులోనే సంఖ్యను దాచిపెట్టుకున్న దర్శకుడు అనమాట. వెరైటీగా చెప్పానా, మరి ఇంతకీ ఎవరు అని అంటే త్రివిక్రమ్ గారు. మరి త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సాంగ్స్ అయితే వినేద్దాం. త్రివిక్రమ్ గారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి, ఆయన కథలో ఉన్న ప్రత్యేకత. సో ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది, ఆ కథకు తగ్గట్టు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా ఉంటాయి. మరి అట్లా ఆయన చిత్రాల నుంచి, ఆయన డైరెక్షన్ లో వచ్చిన చిత్రాల నుంచి మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ముందైతే నువ్వే నువ్వే నుంచి సాంగ్ వినేద్దాం, వింటూ స్టే ట్యూన్డ్.

అతడు సినిమా నుంచి పాట వినేశారు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో. మనమైతే సాంగ్స్ వింటూ ఉన్నాం కదా, నెక్స్ట్ మీకోసం జల్సా మూవీ నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. ఇంట్రెస్ట్ అయితే

శ్రీమణి గారు లిరిక్స్ అందించగా డిఎస్పీ గారి కంపోజిషన్ లో టిప్పు అండ్ మేఘ పాడిన పాట జులై సినిమా నుంచి వినేశారు. అండ్ నెక్స్ట్ అరవింద సమేత నుంచి సాంగ్ వినేద్దాం. రామచోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ లో డలేర్ మెహందీ అండ్ అంజన సౌమ్య పాడిన పాట వింటూ స్టే ట్యూన్.

0: ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కార్తీక్ వాయిస్ లో ఆ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా, నెక్స్ట్ కలేజా మూవీ నుంచి మరొక సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: ఎస్ 4:47:22 అయిపోయింది. మనం వివిధ ప్రోగ్రామ్ లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నాం కదా. అండ్ లిజనర్స్, ఇప్పుడు అయితే మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంది. మరి ఎవరు మన స్టూడియోకి వచ్చారు అనేది ఆయన మాటల్లోనే వినేద్దాం. సార్ నమస్తే. సార్
1: నమస్కారం అండి. నేను కె నగేష్ బాబు, ఎస్పీ ఈగల్ మాట్లాడుతున్నాను. ఈరోజు సమాజంలో డ్రగ్స్ అనేది ఒక మహమ్మారిలాగా తయారైంది. ఇది యూత్కి చాలా చెడు ప్రభావాలు చూపిస్తుంది. ఈ యూత్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ జనరేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. యూత్ యొక్క ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈగల్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ అంటే ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు బీయింగ్ ఎడ్యుకేటెడ్స్, మనము మన సమాజాన్ని, మన చుట్టూ ఉన్న వారిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తద్వారా ఈ సమాజాన్ని వీలైనంత త్వరగా, ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, దాన్ని అచీవ్ చేయడానికి ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందించాలి. ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ ఎస్పీ ఈగల్, థ్యాంక్ యూ.
0: సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్.

0: కోసం మనం కూడా ప్రయత్నిద్దాం. అండ్ ఇప్పుడున్న యూత్ అంతా కూడా డ్రగ్స్ కి బాగా అలవాటు పడిపోతూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ని మనం అవాయిడ్ చేస్తామో మన ఆంధ్రప్రదేశ్ చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది మన వివిధ ప్రోగ్రామ్ అయితే. అండ్ ఒక స్మాల్ బ్రేక్ తో మనం అయితే ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ ప్రోగ్రామ్ కి. అండ్ నెక్స్ట్ వెన్నెల ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్, ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ, తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే, దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధన.

ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ, అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి, యోగా అండ్ మెడిటేషన్

0: చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా. మీరు చూసారు కదండి, యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్. తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిసత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్, ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedback@amc1

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు వినండి మహార్ణవం సృజనాత్మక రూపకం. రచన సమర్పణ శ్రీ ఈమణి కృష్ణశాస్త్రి. సహకారం శ్రీ పన్నల సుబ్రహ్మణ్య భట్టు, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్మూర్తి.

నేను నాగరికుణ్ణి. ఇన్ని వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఎవ్వరూ అధిరోహించని అభివృద్ధి శిఖరాలను అవలీలగా అందుకున్నారు. విశ్వాన్ని మధించాను, ప్రపంచాన్నే కుగ్రామంగా కుదించాను, చంద్రుణ్ణి తాకాను, గ్రహాంతర్యామినయ్యాను, మేధస్సును బలంగా పెట్టి వాదాల్ని వేదాల్ని అన్నింటినీ విసిరితన్నాను, ఇన్ని శిఖరాన్ని అధిరోహించాను. కానీ అదిగో చకచకితంగా మెరిసిపోతున్న ఆ అద్భుత శిఖరాన్ని అందుకోవటానికి సాగుతున్నాను. ఇన్ని సాధించిన వాణ్ణి అది సాధించలేనా?

0: ఎవరు నువ్వు? ఎందుకా నువ్వు?
1: సాధిస్తానని డాంభికాను పలికావుగా.
0: మనిషి ప్రయత్నిస్తే సాధించలేంది లేదు.
1: వెర్రివాడ, నీ ముందు అనేక మంది ఆ శిఖరాన్ని అందుకోవాలని ఇలాగే చతికిల పడ్డారు.
0: అసలింతకీ నువ్వెవరు?
1: నేనా? నేను చరిత్రను, మీ నాగరికుల పరిణామ క్రమానికి సాక్షీభూతాన్ని. కేవలం మేధస్సుతో లేదా సాంకేతిక పరిజ్ఞానంతో ఆ శిఖరాన్ని అందుకోవడం అసాధ్యం. ఈ శిఖరాన్ని అందుకోవడానికి కడలి కెరటాల్లా ఉవ్వెత్తుగా లేచిన అనేక నాగరిక వ్యవస్థలు ఎలా విరిగిపడి పతనమయ్యాయో ఆ మానవ పరిణామక్రమాన్ని, ఆ మహాన్నవరావాన్ని ఒక్కసారి దర్శించు.
2: Sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí, sí

0: பதில
1: கொண்ட கட்டுக்க கட்டுறேன்.

0: అయ్యా ఉద్యోగం ఇప్పించండి.
1: అయ్యా నిరుద్యోగిని.
2: అయ్యా ఉద్యోగం ఇప్పించండి.
3: అయ్యా నిరుద్యోగిని.
1: అయ్యా
0: ఉద్యోగం
1: ఇప్పించండి.
0: అయ్యా
1: నిరుద్యోగిని.
0: ఉద్యోగం ఇప్పించండి.

0: ఇప్పుడు వినండి ఓ ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: నా పేరు డాక్టర్ కె మనోరాజు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు నుంచి. కర్నూలు చాలా మంది అలర్జీలను చిన్న చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస లేక చిరాకు కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యులు సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: బానిసలు బానిసలు బానిసలు
1: ప్రపంచ కార్మికుల ఏకం కండి, అన్ని అధికారాలు సోవియట్లవే. వందే మాతరం, వందే.

0: మా టీవీ కొనండి,
1: మా కారు కొనండి,
2: మా విమానంలో ఎగరండి,
3: చంద్రుణ్ణి అందిస్తాం,
4: సూర్యుణ్ణి చూపిస్తాం,
1: శూన్యంలో నడిపిస్తాం,
5: స్వర్గ సౌఖ్యాలు అందిస్తాం,
0: స్వర్గంలో విహరింప చేస్తాం.
6: కాల్ నౌ, కాల్ నౌ, స్వర్గ సౌఖ్యాలు అందిస్తాం.
7: కాల్ నౌ, స్వర్గ సౌఖ్యాలు అందిస్తాం.
6: కాల్ నౌ, కాల్ నౌ.

చూశావా నాగరికుడా, పరిణామక్రమంలో మేధో సంపత్తిని పొందుపరుచుకున్నావు. ప్రతి నాగరిక పద విధాన గతిశ్రుతుల్లోనూ కుక్కమూతి పిందెల్ని పూయించావు. విన్నావుగా నీ చరిత్రని. ఆహారం కోసం మొదలై ఆక్రమణలతో, అక్రమాలతో, ద్వేషాలతో, విద్వేషాలతో, ఆధిపత్యాలతో, అంతర్యుద్ధాలతో పయనిస్తున్నావే తప్ప పరిపూర్ణతని సాధించలేకపోయావుగా. ఆ పరిపూర్ణత

0: ఈ శిఖరం
1: పరిపూర్ణత అది సాపేక్షం కదా.
0: ఉపేక్షిస్తే ఏదైనా సాపేక్షమేగా. విజ్ఞానాన్ని సాధించావు కానీ అజ్ఞానాన్ని నిర్మూలించగలిగావా? సంపదల్ని సాధించావు కానీ దారిద్ర్యాన్ని రూపుమాపగలిగావా? రాజ్యాల్ని విస్తరించావు కానీ శాంతిని స్థాపించగలిగావా? మతాల్ని మలిచావు కానీ మానవత్వాన్ని మరిచిపోయావు? నాగరికుడి అయ్యావు కానీ మనిషిగా మిగల్లేకపోయావు? నువ్వు సాధించలేకపోయిన ఇవన్నీ ఆ శిఖరంపై అవిశ్రాంతంగా ప్రకాశిస్తున్నాయి.
2: ఇప్పుడు విందాము ప్రకటన.
3: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
4: Hello, I am Dr. Mal Nasirja, consultant physician from city Karnool. Many people think allergies are some problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time. Thank you.
3: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
0: Malli, inko manava prayatnam maharnavamaichi. నీ పైనపు పద విన్యాసాలలో ఈసారైనా ధ్యేయం సడలకుండా చూడు. మార్గం సుగమమవుతుంది, లక్ష్యం గురి తప్పకుండా చూడు. గమ్యం సుస్థిరమవుతుంది, శాంతి స్థాపితమవుతుంది.

మీరింతవరకు మహార్ణవం సృజనాత్మక రూపకం విన్నారు. రచనా సమర్పణ శ్రీ ఏమని కృష్ణశాస్త్రి, సహకారం శ్రీ పన్నల సుబ్రహ్మణ్య భట్టు, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి, బిజినవేముల గోకారమ్మ పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలు. హార్మోనియం శ్రీ సి బాబు, తబల శ్రీ బి విజయ్.

0: ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: నా పేరు డాక్టర్ కె బనరాజు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు నుంచి. కర్నూలు చాలా మంది అలర్జీలను చిన్న చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారి జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస లేక చిరాకు కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యులు సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
1: Are you sneezing, have a blocked nose, or are suffering from allergy problems only in monsoon season or throughout the year? Come, let's hear expert advice from city's renowned doctor.
2: నేను డాక్టర్ యు వివేకానంద రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్. కొన్ని అలర్జీలు వర్షాకాలం లేదా శీతాకాలం వంటి నిర్దిష్ట కాలాల్లో మాత్రమే వస్తాయి. వీటినే సీజనల్ అలర్జీలు అని అంటాం. అయితే కొంతమందికి ధూళి, పొగ, పెంపుడు జంతువులు లేదా కాలుష్యం వల్ల సంవత్సరం మొత్తం అలర్జీలు ఉంటాయి. వర్షాకాలంలో మీ ఇంటిని శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి. తడి ప్రాంతాలను నివారించండి. బెడ్షీట్లను మరియు దిండు కవర్లను తరచూ శుభ్రపరుస్తూ ఎండలో ఆరవేస్తూ ఉండండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
1: Are you sneezing, have a blocked nose, or are suffering from allergy problems only in monsoon season or throughout the year? Come, let's hear expert advice from city's renowned doctor.
2: నేను డాక్టర్ యు వివేకానంద రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్. కొన్ని అలర్జీలు వర్షాకాలం లేదా శీతాకాలం వంటి నిర్దిష్ట కాలాల్లో మాత్రమే వస్తాయి. వీటినే సీజనల్ అలర్జీలు అని అంటాం. అయితే కొంతమందికి ధూళి, పొగ, పెంపుడు జంతువులు లేదా కాలుష్యం వల్ల సంవత్సరం మొత్తం అలర్జీలు ఉంటాయి. వర్షాకాలంలో మీ ఇంటిని శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి. తడి ప్రాంతాలను నివారించండి. బెడ్షీట్లను మరియు దిండు కవర్లను తరచూ శుభ్రపరుస్తూ ఎండలో ఆరవేస్తూ ఉండండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor while prepared with care. Dr. Reddy's assumes no liability for its content.

మీరింతవరకు బిజినవేంల గోకారమ్మ పాడిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలు విన్నారు. హార్మోనియం శ్రీ సీబాబు, తబలా శ్రీ బి విజయ్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం జీవిత నౌక. ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం కెవి మహాదేవన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగంలో తర్వాత విందాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు, జీవన తరంగాలు చిత్రం నుండి ఘంటసాల, పి సుశీల ఆలపించిన గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆత్రేయ గీతానికి సత్యం సంగీతం సమకూర్చగా గృహలక్ష్మి ఏ చిత్రం నుండి పేసుశీల పాడిన పాట.

0: ఓ ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: Hello, I am Dr. Mal Nasirja, consultant physician from city Karnool. Many people think allergies are some problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time. Thank you.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
0: ఈ ప్రసారంలో 6:25కు ఓ సినీ గీతం ఉంటుంది. 6:30కు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ఈ ప్రసారంలో 7:05కు తెలుగు జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15కు కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పద్ధతుల గురించి చిన్నటెక్కూర్ పశు వైద్యాధికారి డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం, అలాగే జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45కు తిరిగి ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 7:45కు తిరిగి క్రికెట్ మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు. 8:40కు తిరిగి క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 8:45కు హిందీలో వార్తలు, 9:00కు ఆంగ్లంలో వార్తలు, అలాగే 9:15కు క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:45కు అలనాటి మధుర గీతాలుంటాయి. 11:00కు హిందీలో, 11:05కు ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు FM కార్యక్రమాల వివరాలు.

సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ సాయంత్రం 6:30 ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్లీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
0: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి

ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ది పనులకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్ ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన ఎస్ఐఆర్ అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ది, గ్రామీణాభివృద్ది, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటల సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: నా పేరు డాక్టర్ కె మనోరాజు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు నుంచి. కర్నూలు చాలా మంది అలర్జీలను చిన్న చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస లేక చిరాకు కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యులు సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
0: రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. భక్తిరంజని కార్యక్రమంలో 6:10 నిత్య సంతోషిని చిత్ర సునంద ఆలపించిన శ్రీ మహాలక్ష్మి వైభవం భక్తి గీతాలుంటాయి. 6:20 నాట్యగలంలో జానీబాబు ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు. 6:30 సూక్తి సుధిలో శ్రీ షేక్ సలీం బాషా గారి హితోక్తులుంటాయి. 6:35 పొలం పనుల కార్యక్రమం. 6:45 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలుంటాయి. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కాంతిరేఖల కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ముంతాజ్ బేగం గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి రేపటి కాంతిరేఖల కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి అభిరుచి కార్యక్రమంలో. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 11:00 వివిత్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 తిరిగి వివిత్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. ఇప్పుడు విందాము ప్రకటన.
1: Are you sneezing, have a blocked nose, or are suffering from allergy problems only in monsoon season or throughout the year? Come, let's hear expert advice from city's renowned doctor.
3: నేను డాక్టర్ యు వివేకానంద రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్. కొన్ని అలర్జీలు వర్షాకాలం లేదా శీతాకాలం వంటి నిర్దిష్ట కాలాల్లో మాత్రమే వస్తాయి. వీటినే సీజనల్ అలర్జీలు అని అంటాము. అయితే కొంతమందికి ధూళి, పొగ, పెంపుడు జంతువులు లేదా కాలుష్యం వల్ల సంవత్సరం మొత్తం అలర్జీలు ఉంటాయి. వర్షాకాలంలో మీ ఇంటిని శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి. తడి ప్రాంతాలను నివారించండి. బెడ్షీట్లను మరియు దిండు కవర్లను తరచూ శుభ్రపరుస్తూ ఎండలో ఆరవేస్తూ ఉండండి.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
0: రేపు మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాల్లో ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 తిరిగే వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 5:00 కర్నూలు త్యాగరాజ సంగీత కళా సమితి సభ్యుల సమర్పణలో స్వర కీర్తనం సంగీత రూపకం ప్రసారమవుతుంది. సంగీతం సమకూర్చిన వారు శ్రీమతి ఏ సరస్వతమ్మ, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో

0: వర్మి కంపోస్ట్ తయారీ ఉపయోగాల గురించి జి శ్వేత గారి ప్రసంగం ఉంటుంది. అలాగే జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి రేపటి పల్లెసీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 జానపద సంగీతం, 8:15 చిత్తసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కన్నుల ఎఫ్ఎం, 10:00 ఏకచిత్రగానంలో ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటలుంటాయి, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కన్నుల ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

గృహప్రవేశం చిత్రం నుండి పీసుశీల పాండపాట విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:30 కావస్తుంది. మరి కాసేపట్లో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్ల ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని

0: పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29 తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, కిసాన్ వాణి

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందాం వర్షాకాలంలో పశువుల్లో గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు వాటి నివారణ పద్ధతుల గురించి చిన్నటేకూర్ పశు వైద్యాధికారి డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి. నేను కల్లూరు మండలం చిన్నటేకూరు పశు వైద్యశాలలో పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వర్షాకాలంలో పశువులలో మరియు సన్నజీవాల్లో గొర్రెల్లో మేకల్లో ఈ వర్షాకాలంలో ఎలాంటి రోగాలు వస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందుగా ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి, అంటే వర్షాలు కొంచెం తక్కువ పడే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి, ఇవి పశువులను మేపే రైతు సోదరులు కొంచెం ముందు జాగ్రత్తగా వరిగడ్డి ఇవి తీసిపెట్టుకోవడం, వీలైన చోట పచ్చిమేత పెంచుకోవడం, ఎక్కడైతే బోర్లు బావులు ఉన్నాయో అక్కడ ముందుగానే ముందు జాగ్రత్తగా బహువార్షిక పశుగ్రాసాలు పెంచుకోవడం, ఎక్కడైనా ఎండిపోయినటువంటి చెరువుల్లో వాటిల్లో గడ్డి తనాలు చల్లేసి అక్కడ పశుగ్రాసం పెంచుకునే ఏర్పాట్లు చేయడం, అలాగే సుభాబుల్ ఆవేశ లాంటి చెట్లు ఎక్కడన్నా ఉంటే వాటి నుంచి పశుగ్రాసం లభ్యత దొరికేటట్లు చూసుకోవడం, ఇవే కాకుండా ప్రస్తుతం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పిఎండిఎస్ కింద కూడా నవధాన్యాలు వీటితో పాటు పశుగ్రాస విత్తనాలు కూడా వేసి ముందుగానే ఈ మే జూన్ నెలలోనే ముందుగానే ఈ పిఎండిఎస్ కింద కూడా కొంతవరకు పశుగ్రాసం వచ్చేటట్టు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా కొంతవరకు దీనికి ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు. వీలైనంత వరకు రైతు సోదరులకు గడ్డి విత్తనాలు అయితేనేమి అవకాశం ఉంటే దానా కూడా సరఫరా చేయడానికి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. సో దీని తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ముఖ్యమైన ఇది, ఈ వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెలలో ఎలాంటి రోగాలు వస్తాయి, అవి రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చూద్దాం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెద్ద పశువులలో గొంతు వాపు వ్యాధి హిమరేజిక్ సెప్టిసీమియా అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది నీరు నిలిచే ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. దీన్ని గురక వ్యాధి అని కూడా అంటారు. ఇది ప్యాస్చర్లా మాల్టోసిడా అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది బలహీనంగా ఉన్న పశువులలో ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు వ్యాధి లక్షణాలు, ఈ జ్వర తీవ్రత అనేది 104 degrees నుంచి 106 degrees వరకు జ్వరం ఉంటుంది. కళ్ళు ఎర్రబడి నీళ్లు కారుతూ ఉంటాయి. ముఖ్యంగా గొంతు పైభాగాన మెడ కింద ఆ వాపు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని మనం గొంతు వాపు వ్యాధి అంటారు. పశువులు ఆయాసపడడం, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సో ఈ వ్యాధి రాకుండా మనము టీకాలు వేయించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనికి టీకాలు అందించడం జరుగుతుంది. ఈ మే జూన్ మాసాల్లో దీనికి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. అలాగే మంచి పోషణ అందించాలి. ఏవైతే ఒకవేళ మనకు ఈ వ్యాధి సోకినటువంటి పశువులు ఉంటాయో వాటిని మంద నుంచి వేరు చేసి పాకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏదైనా పశువులు చనిపోతే వాటిని బాగా గొవ్వి తీసి, ఎట్లా పడితే అట్లా పడేయకుండా గొవ్వి తీసి సున్నం జల్లి వాటిని పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వ్యాధి కలిగిన పశువులకి వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ మరియు కొన్ని ఇతర సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకొని వాటిని బాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వర్షాకాలంలో పెద్ద పశువుల్లో, ముఖ్యంగా తెల్ల పశువుల్లో అంటే ఆవులు ఎద్దుల్లో జబ్బవాపు వ్యాధి, బ్లాక్ వాటర్ డిసీజ్ అంటారు. ఈ జబ్బవాపు వ్యాధి కూడా క్లాస్ట్రీడియం చావై అనే బ్యాక్టీరియా నుంచి సంక్రమిస్తుంది. ఈ తొలకరి చినుకులు పడేటప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వ్యాధి లక్షణాలు మనము గమనించినట్లయితే జ్వర తీవ్రత 104 degrees నుంచి 106 degrees వరకు ఉంటుంది. పశువులు ఆకలి మందగించడం ఉంటుంది. ముఖ్యమైన లక్షణం ఏంటంటే జబ్బ మరియు తొడ కండరాలపైన వాపు కనిపిస్తుంది. ఈ వాపు ఉన్న చోట మనకు వేడిగా తగులుతుంది. చేయిబెట్టి చూస్తే, టచ్ చేస్తే కిరకిరమనే శబ్దం వస్తుంటుంది. అట్లాగే పశువు కూడా నొప్పిని ఫీల్ అవుతూ ఉంటుంది. సో దీనికి కూడా ప్రభుత్వం టీకాలు అందిస్తుంది. ముందుగానే బీక్యూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.

అలాగే ఎక్కడైతే వ్యాధి సోకిన పశువులు ఉంటే వాటిని మంద నుంచి వేరు చేయడం, వాటి మలమూత్రాలను తీసివేసి ఆ గడ్డిని కూడా కాల్చివేయడం చాలా అవసరం. ఇందాక మాట్లాడుకున్నట్టు చనిపోయిన పశువును కూడా గొయ్యి తీసి సున్నం వేసి పూడ్చిపెట్టాల్సింది ఉంటుంది. ఇది కాకుండా కొన్నిసార్లు గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్, ఇది వేసవికాలంలో వస్తుంది. కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా ఈ వ్యాధి కనిపించే అవకాశం ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఒక్కోసారి గాలికుంటు వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా వ్యాధి లక్షణాలు మనం గమనించినట్లయితే జ్వర తీవ్రత 104 డిగ్రీల నుంచి 106 డిగ్రీల వరకు వ్యాధి తీవ్రత ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే ముఖ్యంగా నోటిలో చిగుళ్ళలో పొక్కులు ఏర్పడతాయి. దీనివల్ల మేత తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, ఇలాంటివి నోటి నుంచి చొంగ కారడము, ఇలాంటి లక్షణాలు మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే కాకుండా గిట్టల మధ్యన కూడా బొబ్బలు ఏర్పడతాయి. అవి 3 నుంచి 4 వారాల్లో ఈ బొబ్బలు చితికిపోయి పుండ్లుగా మారుతాయి. అక్కడ కూడా చర్మం అంతా గరుకుగా ఏర్పడడం మనము గమనించవచ్చు. ఈ వ్యవసాయం చేసే ఎద్దుల్లో అయితే ఈ గిట్టల పుండ్ల వల్ల ఈ వ్యవసాయానికి కూడా పోలేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో వీటిని మనము వ్యాక్సిన్ వేయించుకొని ముందుగానే FMD వ్యాక్సిన్ వేయించుకోవడం, అట్లాగే పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యాధి సోకిన పశువులను దూరంగా పెట్టి వాటి మలమూత్రాలను గడ్డిని కాల్చివేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వ్యాధి సోకిన పశువులకి చికిత్స చేయించుకోవాలి. దీనికోసము పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో ఈ కాలిపుండ్లను కడగాలి. నీట్గా కాలిపుండ్లు కడిగి అవసరమైతే వేప నూనె కానీ నిల్మెంటు వంటి వీటిని అంటించాల్సింది ఉంటుంది. అట్లా నోటి పుండ్ల కోసం బోరిక్ పౌడర్, గ్లిజరిన్, ఈ రెంటిని కలిపి నోటి పుండ్లకు పూసినట్లయితే కొంతవరకు పశువులకు ఉపశమనం దొరుకుతుంది. అలాగే డాక్టర్ గారిని సంప్రదించి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, అలాగే పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మందులు వాడితే కొంతవరకు దీని నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ కొన్ని పరాన్న జీవుల వల్ల కూడా వ్యాధులు కలుగుతుంటాయి. వర్షాలు పడినప్పుడు ఈ పరాన్న జీవులు కూడా పశువుల శరీరంలోకి వెళ్ళి ఈ వ్యాధులు కలగజేస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది కార్గపు జలగ, లివర్ ఫ్లూక్ అంటారు. ఇవి కూడా ఈ వ్యాధి సోకిన పశువుల పేడ ద్వారా వాటి శరీరంలోకి వెళ్ళి వ్యాధిని కలిగిస్తుంటాయి. ఇక్కడ కూడా మనం వ్యాధి లక్షణాలు గమనించినట్లయితే అవి ఆకలి మందగించడం, తర్వాత దవడ కింద నీరు వచ్చి వాపులాగా కనిపించడము, అట్లాగే విరోచనాలు, పేడ పల్చగా ఉండి వాసన దుర్వాసనతో కూడినటువంటి విరోచనాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వ్యాధి కూడా మనము నివారించాలంటే ముఖ్యంగా నత్తగుల్లలను నివారించాలి. ఈ నత్తగుల్లల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి ఈ నత్తగుల్లలను నివారిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక ఎకరానికి 10 నుంచి 15 కిలోల మైలుతిత్తం ఈ నత్తగుల్లలు ఉన్న చోట ఇసుకతో కలిపి వేసినట్లయితే కొంతవరకు మనం ఈ నత్తలను నివారించవచ్చు. ఈ నత్తలను నివారించినట్లయితే మనము ఈ కార్గపు జలవు వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. అట్లాగే ఇంకొక ముఖ్యమైన వ్యాధి మన ఏరియాలో కనిపించేది కుందేటి వెర్రి సర్ర, దీన్ని ట్రిపెనోజోమియాసిస్ అని కూడా అంటారు. ఇది కూడా పశువులలో సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ వర్షాకాలంలో. ఇది ముఖ్యంగా జోరీగల ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి వ్యాప్తి చెందుతుంది. సో ఈ జోరీగలు కుట్టకుండా కొంతవరకు పశువులను కాపాడుకుంటే ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైనది ఈ పండ్లు కొరుకుతూ పశువులు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, వెర్రి చూపులు చూడడము, అలాగే జ్వర తీవ్రత కూడా 102 నుంచి 104 డిగ్రీల వరకు ఉండడము, ఆకలి మందగించడము, కొన్నిసార్లు కాళ్ళపైన పొట్టపైన దవడ కింద వాపులు కూడా గమనించవచ్చు. సో ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే దానికి డాక్టర్ గారిని సంప్రదించి బెర్నిల్ లేకపోతే ట్రిక్పిన్ లాంటి ఇంజెక్షన్లు వాడతారు. వాటితో పాటు కొంచెం శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, గ్లూకోజ్ లాంటివి కూడా వాడి మనము ఈ రోగం నుంచి పశువులను కాపాడుకోవచ్చు. తర్వాత ఈ సంకరజాతి ఆవులు అంటే HF, జెర్సీ క్రాసు, వీటిల్లో థైలేరియాసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ఇది ముఖ్యంగా గోమార్ల నుంచి వస్తుంది ఎక్కువగా ఈ వ్యాధి. వీటిల్లో వ్యాధి లక్షణము లింఫ్ గ్రంథులు అంటాం కదా, ఈ లింఫ్ గ్రంథులు వాసి ఉంటాయి. వాటి ముక్కు నుంచి నొరగ కారడం, శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడ్డము, అలాగే వ్యాధి సోకిన పశువుల్లో వీటిల్లో కూడా 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో టెంపరేచర్స్ ఉంటాయి, పాల దిగుబడి తగ్గిపోతుంది, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. దీన్ని కూడా మనము రక్షా టీ అని వ్యాక్సిన్ ఉంది, ఈ వ్యాక్సిన్ వేసుకొని వీటి నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా గోమారులు వ్యాప్తి చెందకుండా కూడా అరికట్టి ఈ క్రిమిసంహారక మందులను పిచికారీ చేసి దీని నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి బేబీసియోసిస్ అనే వ్యాధి కూడా మనం ఈ వర్షాకాలంలో అబ్జర్వ్ చేస్తుంటాము. దీనిలో ఎర్ర రక్త కణాలు క్షీణించిపోతాయి, వీటికి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది పశువులలో. ఇది కూడా గోమారుల ద్వారా

ఒక పశువు నుండి ఇంకో పశువుకి వ్యాప్తి చెందుతుంది. దీంట్లో ముఖ్యమైన వ్యాధి లక్షణం ఏంటంటే ఈ పశువుల యొక్క మూత్రం ఎరుపు రంగులో లేదా కాఫీ కలర్లో ఉంటుంది. కాఫీ కలర్డ్ యూరిన్ అంటాం బేబీసోసిస్లో. ఇది మనము ఈ బేబీసోసిస్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే జ్వరం కూడా 104 డిగ్రీల నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. ఆకలి మందగించడం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి కూడా పశువులు పరిశుభ్రమైన ప్రదేశంలో ఉండాలి, గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూసుకోవాలి, పాకల్లో తేమ లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ గోమారులు ఉండకుండా బిటాక్స్ వంటి వాటితో వీటికి పిచికారి చేయాలి పశువులకి. ఇలా చేస్తే కొంతవరకు వీటి నుంచి బయటపడవచ్చు. ఈ ముఖ్యంగా ఈ బాహ్య పరాన్న జీవుల వల్లనే ఎక్కువ రోగాలు వస్తుండే కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే వీటిని ఇవి కనిపించినట్లయితే పిడుదలు కానీ ఇవి వాటిని తీసేసి పశువు శరీరం నుంచి కాల్చేయాలి. కిందేసి తొక్కితే అవి పగిలిపోయి వాటి నుంచి గుడ్లు బయటకు వచ్చి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు వాటిని మంటలో వేసి కాల్చేస్తే మళ్ళీ అవి తిరిగి రాకుండా ఉంటాయి. అట్లాగే ఎప్పుడైతే పశువుకి మీరు ఈ బుటాక్స్ వంటి ఎక్టోపారాసైట్స్ ఇవి వాడుతుంటారో ఆ టైంలోనే ఎక్కడైతే పశువులను కట్టేస్తున్నారో ఆ పశువుల పాకను కూడా ఈ బుటాక్స్ స్ప్రే చేసి చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ పశువులకు పిడుదలు కానీ గోమారులు కానీ ఎక్కకుండా ఉంటాయి. అవసరమైతే ఎప్పుడైతే బయట స్ప్రే చేస్తున్నారో అప్పుడే ఈ చర్మం కింద ఐవర్మెక్టిన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ కొన్ని వేపించుకుంటే రెండు రకాల వైద్యం ఒకేసారి చేస్తే కొంతవరకు దీని నుంచి బయటపడవచ్చు ఈ బాహ్య పరాన్న జీవుల నుంచి. ఇవి పెద్ద పశువులలో. అలాగే గొర్రెల్లో మేకల్లో ఈ కాలంలో ముఖ్యంగా చిటుక రోగం అంటే ఎంటెరోటాక్సిమియా అంటాం. దీన్ని చిటుక రోగం అని ఎందుకు అంటామంటే ఒక చిటుక వేసే టైంలోనే గొర్రెలు చనిపోవడం జరుగుతుంది. వీటిని కొన్ని ఏరియాల్లో గడ్డి రోగమని నెత్తిపిడుగు అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా ఒక బ్యాక్టీరియా రోగం. సో ఎక్కువగా పశువులు మేత మేసినప్పుడు ఈ రోగం మనము అబ్జర్వ్ చేయొచ్చు. జూన్ జూలై మాసంలో వీటిల్లో కొదమల్లో అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న గొర్రెల్లో ఈ రోగం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నుంచి నివారణకు కూడా మనము టీకాలు వేయించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉచితంగానే ఈ చిటుక రోగానికి ఈటీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాధి సోకకుండా రైతు సోదరులు కొన్ని ఎక్కడైతే తొలకరి వర్షాలు పడుతున్నాయో అక్కడ మేపకుండా అక్కడ అప్పుడే మలిచిన గడ్డిని మేపకుండా కొంచెం దూరంగా వెళ్ళి మేపుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి అరికట్టవచ్చు. ఎప్పుడైనా వ్యాధి సోకిన పశువుల్ని మంద నుంచి వేరు చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తర్వాత ఇంకోటి కాలిపుండ్లు ఫుట్ రాట్ కూడా ఈ చిత్తడి నేలలు ఉంటాయి కాబట్టి వర్షాలు పడినప్పుడు ఈ కాలిపుండు వ్యాధి ఇది కూడా ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఈ బ్యాక్టీరియా వల్ల చోకే ఒక రకమైనటువంటి రోగమే. ఇందులో కూడా కాలి గిట్టెల మధ్యన పుండ్లు ఉంటాయి. అట్లాగే చీము పట్టి గిట్టెల మధ్యన అవి చీము కారుతూ ఉంటాయి. కొంతవరకు జ్వరం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఈ వ్యాధి తీవ్రత వల్ల గిట్టెలు కూడా ఊడిపోవడం జరుగుతుంది. వీటిని కూడా నివారించడానికి మనం వాటిని మంద నుంచి వేరు చేసుకోవడము, అలాగే వాటికి వైద్యం చేయించుకోవడము, వ్యాధి సోకినటువంటి గొర్రెలు మేసిన ప్రదేశాల్లో మిగతా గొర్రెలు అంటే ఆరోగ్యవంతమైన గొర్రెలను మేపకుండా దూరంగా ఉంచడం కొంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే గొర్రెల్లో కూడా గాలికుంటి వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో. దానికి కూడా అవకాశం ఉన్న చోట టీకాలు వేయించుకుంటే దీని నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇంకొక ముఖ్యమైన రోగం బ్లూ టంగ్ నీలనాలుక వ్యాధి. ఇది మూతి మరియు నోటిలో పుండ్లలాగా ఏర్పడడం, వాపులు ఉండడము, అలాగే వ్యాధి చివరి దశలో నాలుకంతా కూడా నీలిరంగులోకి మారడము మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. జ్వరం వస్తుంది వ్యాధి వచ్చిన గొర్రెల్లో. అలాగే మేత మేయకపోవడం వల్ల నీరసించిపోతాయి. వీటిని అరికట్టడానికి కూడా మనకు ప్రస్తుతం వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. ప్రభుత్వం కూడా దీనికి ఉచితంగానే వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే ఇవి ఒకదాని నుంచి ఒకటికి ఈ దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతాయి కాబట్టి దోమలు కుట్టకుండా ఈ గొర్రెల కాపర్లు ఈ వేపాకు పొగ వేసుకుంటుంటారు. కొంతమందికి ఈ వేపాకు పొగ వేయడం వల్ల కూడా కొంతవరకు దోమలు కుట్టకుండా అరికట్టవచ్చు. ఇదే కాకుండా కొన్నిసార్లు పురు రోగం పీపీఆర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఈ పీపీఆర్ వచ్చిన గొర్రెల్లో కూడా జ్వరం విపరీతంగా ఉంటుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉండడము, అలాగే ముఖ్యంగా పలుచగా పారుకుంటుంటాయి ఈ పీపీఆర్ కలిగినటువంటి జీవాలు. అలాగే నోటి నుంచి పెదవులు కండరాల లోపల ఉబ్బి పొక్కుల్లాగా ఏర్పడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాధి సోకిన పశువులు నీరసంగా ఉండి నల్ల కప్పు వేయడం కూడా మనం
అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి కూడా ప్రభుత్వం టీకాలు అందిస్తుంది, పీపీఆర్ టీకాలు, వీటిని కూడా వేసుకొని రైతు సోదరులు వీటిని

0: నుంచి కూడా జాగ్రత్త పడవచ్చు. అలాగే కొన్ని జీవాల్లో కూడా బయట పరాన్నజీవుల నుంచి కూడా వ్యాధులు, హిమాంకస్ కానీ, పొట్టజలగ వ్యాధి, రౌండ్ వామ్స్ కానీ, అలాగే కార్గబ్జల, లివర్ ఫ్లూక్స్ ఇలాంటి వాటి వల్ల టేప్ వామ్స్, బద్దె పురుగు నుంచి కూడా రోగాలు వస్తుంటాయి. వీటి కోసమని కంపల్సరీ రైతు సోదరులు సంవత్సరంలో 3 లేదా 4 సార్లు, ప్రతి 3 నెలలకు అవకాశం ఉంటే ఒకసారి నట్టల నివారణ మందు, పేడ పరీక్షలు చేయించి ఆ ఏరియాలో ఎటువంటి పరాన్నజీవులు ఉన్నాయి అనేది ఒకసారి పేడ పరీక్ష చేయించి వాటికి తగినటువంటి ఈ డివార్మింగ్స్, నట్టల నివారణ మందు తాపించుకున్నట్లయితే చాలా వరకు రోగాలను అరికట్టుకోవచ్చు. గొర్రెలు, మేకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో కూడా బాహ్య పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంటుంది గొర్రెల్లో కూడా. వీటికి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ బిటాక్స్, వాటిలో డిప్పింగ్ నీటిలో కలిపి, నీటి తొట్లలో బిటాక్స్ కలిపి వాటిని ముంచి తేల్చడము ఇలాంటివి చేయడం వల్ల కూడా వీటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ వీటన్నిటిలో కూడా టైం టు టైమ్ మనం వ్యాక్సిన్స్ చేయించుకోవడం, జనవరిలో పీపీఆర్, ఫిబ్రవరిలో ఒకసారి గోమార్లకు ఈ మనం పిచికారీ చేయించడము, తర్వాత మార్చి నెలలో మొదటిసారి నట్టల నివారణ తాపీయడము, ఏప్రిల్లో గాలికుంటు వ్యాధికి అట్లాగే టీకాలు వేయించడము, మేలో చిటిక రోగానికి, జూన్లో మళ్ళీ ఒకసారి డివార్మింగ్ చేయించడము, ఇట్లా జూలైలో ఉన్ని కత్తిరించేసి పశువులకి, ఆగస్టులో గోమారల నిర్మూలనకు మళ్ళీ ఒకసారి పిచికారీ చేయడము, సెప్టెంబర్లో మరొకసారి డివార్మింగ్ చేయడము, అక్టోబర్లో దుమ్మె వ్యాధి రాకుండా టీకాలు వేయించడము, నవంబర్లో షీపాక్స్, అమ్మతల్లి వ్యాధి రాకుండా, డిసెంబర్లో మళ్ళీ ఒకసారి అవసరమైతే టీకాలు, ఇట్లా మనము అన్ని టైం టేబుల్ ప్రకారము పాటించినట్లయితే రైతు సోదరులు, గొర్రెలు మేకలు పెంచే రైతు సోదరులు కూడా వాళ్ళ గొర్రెలు మేకల్ని ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
1: వర్షాకాలంలో పశువుల్లో, గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పద్ధతుల గురించి చిన్నటేకూర్ పశు వైద్యాధికారి డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం
1: 2024-25
0: ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,000

625 రూపాయలు, రాగులు 4290 రూపాయలు, మొక్కజొన్న 2225 రూపాయలు, కందులు 7550 రూపాయలు, పెసలు 8682 రూపాయలు, మినుములు 7400 రూపాయలు, వేరుశెనగ 6783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7280 రూపాయలు, సోయాబీన్ 4892 రూపాయలు, నువ్వులు 9267 రూపాయలు, నల్ల నువ్వులు 8717 రూపాయలు, పత్తి మధ్యరకం 7121 రూపాయి, పత్తి మేలురకం 7521 రూపాయి. గమనిక విన్నారు.

0: జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.

ఆకాశవాణి కన్నెల కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వినండి, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి.

0: దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ద నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం యూకే ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్దతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
0: పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో అమెజాన్ సంస్థ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి, మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్య దేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం

0: వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
1: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికెట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్డీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: कि वहीं पर भारत को भी अगर ऑस्ट्रेलिया को नहीं हरा पाए तो भारत के लिए आगे जाना मुश्किल पड़ जाएगा. तो इसमें क्या मतलब तिरंगे से कुछ अंतर पड़ सकता है, इसमें कुछ फर्क पड़ेगा
3: जी? तो भारत ने कैच ड्रॉप किए लगातार ये चर्चा का विषय है. और शशांक आपकी तरफ आऊंगा मैं. पहले 6 ओवर में हमने देखा 4 कैच ड्रॉप हुए, पाकिस्तान के खिलाफ भी 3 कैच ड्रॉप हुए थे. कैसे देखते हैं आप इसको और ऐसे में फील्डिंग कोच की भूमिका को कैसे देखते हैं?
4: ये बड़ा दिस इज रियली ये बड़ा आश्चर्यजनक है कि एक भारत की टीम डेफिनेटली 3-4 जो बड़ी टीम्स हैं महिला क्रिकेट में वर्ल्ड में, उनमें से एक टीम है. इस प्रकार की फील्डिंग का प्रदर्शन जो है, मुझे लगता है कि पहले भी कैचेस छूटते हैं मैचेस में और मिस फील्डिंग्स होती है, लेकिन कंसिस्टेंटली इतना ज़्यादा खराब प्रदर्शन, साउथ अफ्रीका के खिलाफ भी राधा यादव जो हमारे

మీరు ఇంతవరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు. ముందుగా విందాం దాశరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం, పి సుశీల గానం, ఆత్మీయులు చిత్రం.

విన్నపాట భాగ్యరేఖ చిత్రంలోంది గానం ఏఎం రాజా సంగీతం సమకూర్చిన వారు పెంజాల. కార్యక్రమంలో చివరిగా విందాం లక్షాధికారి ఏ చిత్రం నుండి టి. జలపతిరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం.

మీరు వినే పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.